95 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 3వ రోజు, క్రీస్తు శకం 2025 సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 54 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నతియా కలం వింటారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మానవ సేవ అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ పి. మొహమ్మద్ గౌస్ ఖాన్.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మానవ సేవ అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ పి మొహమ్మద్ గౌస్ ఖాన్.
1: అవుజ్ బిల్లాహి మిన షైతాన్ రజీమ్. బిస్మిల్లాహి రహమాన్ రహీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు ఆయన సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రళయ దినాన అల్లాహ్ మానవుడిని ఉద్దేశించి, ఓ ఆదం సంతానమా, నేను వ్యాధిగ్రస్తుడిగా ఉంటే నీవు నన్ను పరామర్శించడానికి రాలేదేం అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మానవుడు, దేవా, మీరు వ్యాధిగ్రస్తులు కావడం ఏమిటి? మీరు సకల లోకాలకు ప్రభువు కదా, అందరికీ స్వస్థత కూర్చేవారు మీరే కదా, నేను మిమ్మల్ని పరామర్శించడం ఏమిటి అని విన్నవించుకుంటాడు. అప్పుడు దైవం, నా ఫలానా దాసుడు వ్యాధిగ్రస్తుడైతే నువ్వు పరామర్శించలేదు, నీవు అతన్ని పరామర్శించి అతని మనశ్శాంతి కోసం కావలసిన ధైర్య వచనాలు చెబితే అక్కడ నీవు నన్ను దర్శించేవాడివని దైవం అంటాడు. ఆ తర్వాత దేవుడు మనిషిని ఉద్దేశించి ఇలా అంటాడు, మానవుడా, ఆకలవుతుంది అన్నం పెట్టమని నేను నిన్ను అర్థిస్తే అన్నం పెట్టలేదు అంటాడు దైవం. దేవా, అందరికీ అన్నం పెట్టేవాడివి, అందరి అవసరాలు తీర్చేవాడివి నీవు, నేను నీకు అన్నం పెట్టడమేమిటి అని అంటాడు మానవుడు. అప్పుడు దైవం, నా ఫలానా దాసుడు ఆకలితో అలమటిస్తూ అన్నం పెట్టమని నీ గుమ్మం ముందుకు వచ్చినప్పుడు నువ్వు అతనికి అన్నం పెట్టి అతని ఆకలి బాధను తీర్చి ఉంటే నన్నక్కడే దర్శించుకునేవాడివని తెలియదా అంటాడు. దైవం మళ్ళీ, మానవుడా, నేను నిన్ను వస్త్రాలు అడిగాను, నువ్వు వస్త్రాలు ఇవ్వలేదు అంటాడు. అప్పుడు మానవుడు, దేవా, అందరికీ వస్త్రాలు ప్రసాదించి సమస్త అవసరాలు తీర్చేవారు మీరు, మీకు వస్త్రాలు నేనెలా ఇవ్వగలను అని అంటాడు. అప్పుడు దైవం, నా ఫలానా దాసుడు శరీరాన్ని కప్పుకోవడం కోసం బట్టలు అడిగితే ఇవ్వలేదు, ఇచ్చి ఉంటే నా అనుగ్రహాన్ని పొందేవాడివి అంటాడు దైవం. మానవ సేవ ఎంతటి మహత్తర సేవో ఈ ప్రవచనం ద్వారా మనకు అర్థమవుతుంది. నేటి సమాజంలో ఎందరో వ్యాధిగ్రస్తులు, అన్నార్తులు, బట్టలు లేని అభాగ్యులు మనకు తారసపడుతుంటారు. ఇలాంటి వారు ఇంటి గుమ్మం ముందుకు

0: బట్టలు అడిగితే ఇవ్వలేదు, ఇచ్చి ఉంటే నా అనుగ్రహాన్ని పొందేవాడివి అంటాడు దైవం. మానవ సేవ ఎంతటి మహత్తర సేవో ఈ ప్రవచనం ద్వారా మనకు అర్థమవుతుంది. నేటి సమాజంలో ఎందరో వ్యాధిగ్రస్తులు, అన్నార్తులు, బట్టలు లేని అభాగ్యులు మనకు తారసపడుతుంటారు. ఇలాంటి వారు ఇంటి గుమ్మం ముందుకు వచ్చి భిక్షాందేహి అని అనగానే మనం చాలా నిర్లక్ష్యంగా వెళ్ళు వెళ్ళు అని ఈసడించుకుంటాం. సహాయానికి అర్హులైన ఎందరో అభాగ్యులు మన కళ్ళకు కనిపించినా మనం వాళ్లను పట్టించుకోకుండా ముందుకు సాగిపోతుంటాం. కానీ అన్నార్తుల ఆకలి బాధను తీర్చడం, దాహార్తుల దాహం తీర్చడం, దుస్తులు లేని వారికి దుస్తులు సమకూర్చడం, వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించి వీలైతే వారికి వైద్య సదుపాయాన్ని కల్పించడం వంటి సత్కార్యాలు మనలను దైవానికి చేరువ చేస్తాయి. అన్నార్తులను కాదని, మనం ఎన్ని యాగాలు ధ్యానాలు చేసినా, ఎన్ని నోములు వ్రతాలు పాటించినా పుణ్యఫలం లభించదు, పరలోకంలో దైవ దర్శన భాగ్యం లభించదు. కాబట్టి ప్రతి మనిషి మానవ సేవలో ఇతోధికంగా పాల్గొనాలి, వీలైనంత సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే మనిషికి ముక్తి మోక్షాలు లభిస్తాయి. అల్లాహ్ మనందరినీ మానవ సేవలో పాలు పంచుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. వ ఆఖిదావన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మానవ సేవ అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ పి మొహమ్మద్ గౌస్ ఖాన్. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. చేనుముచ్చట్లు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో పశువుల ఎదకు రాకపోవడానికి గల కారణాల గురించి ఒంగోలు బహుళార్థ పశువైద్యశాల పశువైద్యులు డాక్టర్ ఎం విజయ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

చేనుముచ్చట్లు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో పశువుల ఎదకు రాకపోవడానికి గల కారణాల గురించి ఒంగోలు బహుళార్థ పశువైద్యశాల పశువైద్యులు డాక్టర్ ఎం విజయ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: ఇవాళ్టి కార్యక్రమంలో బహుళార్త పశువైద్యశాల ఒంగోలులో పనిచేస్తున్నటువంటి పశువైద్యులు డాక్టర్ ఎం విజయకుమార్ రెడ్డి గారు మన ముందున్నారు. నమస్కారం సార్.
1: నమస్తే అండి.
0: సార్, ముఖ్యంగా మరి పశువులు రైతులకు ఎంతో ఉపయోగకరం. మరి నేటి పాడి పశువులతో రైతులు చాలా వరకు అభివృద్ధి చెందుతున్నారు అనేక రకాలుగా. ఇందులో భాగంగా ముఖ్యంగా ఇవాళ మనము పశువులు ఎదకు రాకపోవడానికి రైతులు పాటించవలసిన యాజమాన్య విషయాల గురించి రైతు సోదరులకు అందిద్దామని మీ దగ్గర రావడం జరిగింది సార్. ఇందులో పశువులు ఎదకు రాకపోవటం, రైతులు పాటించవలసిన యాజమాన్య మెలకువలలో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు?
1: అందరికీ నమస్కారం అండి. ఈ పశువులు ఎదకు రాకపోవటానికి గల కారణాలు మరియు రైతులు పాటించవలసిన యాజమాన్య మెలకువల గురించి నేను తెలియజేస్తున్నాను. సాధారణంగా ఒక ఆవు కానీ గేదె కానీ దాని జీవితకాలంలో మొత్తం 7 నుంచి 8 దూడలు ఇవ్వగలిగినప్పుడే రైతుకి ఆదాయం ఉంటుంది. అలానే ఏడాదికి ఒక దూడ, సంవత్సరం పొడవున పాలు ఉన్నప్పుడే రైతుకి మంద అభివృద్ధి చెంది అలాగే పాడి కూడా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలానే రైతుకు కూడా ఆర్థికంగా ఆదాయం

ఉంటుంది. కాబట్టి రైతు ఒక గేదె కానీ లేదా ఆవు నుంచి 10 సంవత్సరాల కాలంలో 7 నుంచి 8 దూడలు పొందేటట్లు ఉండాలి. దీనికి ముఖ్యంగా పాటించవలసిన మెళకువలు ఏంటంటే, పశువు ఈనిన తర్వాత 2 నుంచి 3 నెలల లోపల దాన్ని ఎదకు వచ్చేటట్టు మంచి పోషణ గల ఆహారం అందించి దాన్ని ఎదకు తెప్పించుకొని కృత్రిమ గర్భధారణ ద్వారా దాన్ని ఎదంజెక్షన్ చేయించుకొని ఈనిన తర్వాత 3 నెలల కాలంలోనే దానికి చూలు నిర్ధారణ చేయించుకొని చూడు పశువుగా మార్చుకున్నట్టయితే దాని నుంచి మనం 7 ఏడాదికి ఒక దూడని పొంది రైతుకి ఆదాయం వస్తుంది. పశువులు సకాలంలో చూడు కట్టి ఈనటం వలన పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. సకాలంలో పశువులు ఎదకు రాకపోవడం వలన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ పశువుల్లో వచ్చే పునరుత్పత్తి సమస్య, అలానే గేదెల్లో అయితే మోగయేద అనేది వస్తుంది కాబట్టి ఆ గేదెల్లో రైతులు ఈ ఎదను సరిగ్గా గుర్తించకపోవడం వలన కూడా మనకి సకాలంలో ఎద ఇంజెక్షన్ చేయకపోవడం వలన ఆ పశువు కట్టకుండా ఒట్టి పశువులాగానే ఉంటుంది. మామూలుగా అయితే ఒక 1000 దూడ 6 నుంచి 18 నెలల వయసు ఉన్నప్పుడు దానికి సమతుల్యమైన పోషకాహారం, అంటే పశువుల దాణా అది సమతుల్యమైన ఆహారము, అలానే పచ్చిమేత ఎండుమేత ఇవన్నీ

0: రక్తంలో కాపర్, కోబాల్ట్, ఐరన్ మరియు మ్యాంగనీస్ వంటి సూక్ష్మధాతువులు లోపించినప్పుడు కూడా పశువులు ఎదకరావు. పశువుల్లో బాహ్య పరాన్నజీవులు మరియు అంతర్పరాన్నజీవులు బెడద ఎక్కువగా ఉన్నప్పుడు పశువులు సకాలంలో ఎదకరావు. దీనికి రైతులు పాటించవలసిన యాజమాన్య మెలకువలు ఏంటంటే, మంచి పోషక విలువలున్న మేత వాటికి అందించాలి. ఆరోగ్యంగా ఉండే పశువుకు రోజుకి 30 నుంచి 40 కిలోల పచ్చిమేత అందించాలి. 3 నుంచి 4 కిలోల ఎండుగడ్డ అందించాలి. 3 నుంచి 5 కిలోల దాణా మిశ్రమం అందించాలి. పశువుల్లో పరాన్నజీవులను నిర్మూలించాలి. దీని కొరకు రైతులు పశు వైద్యుని సలహా మేరకు నట్టల నివారణ మందు ప్రతి 3 నెలలకు ఒకసారి, ఆక్సిక్లోజనైడ్ వంటివి డీవార్మింగ్ మందులు జలగలు నివారించడానికి తాపించాలి. అలానే బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకు ఐవర్మెక్టిన్ లాంటి ఇంజెక్షన్లు వాడాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే కాలంలో యాజమాన్య పద్ధతులు పాటించి వాటిని, పశువులు వేసవి కాలంలో అయితే ఉదయాన్నే 6 గంటల నుంచి 10 గంటలలోపు వాటిని మేతకు పంపించి తర్వాత సమయంలో వాటిని షెడ్లలో దోలాలి. అలానే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలలోపు మరలా మేతకి వదలాలి. ఇట్లా వేసవి ఉష్ణోగ్రతలు బారిన పడకుండా వాటిని సంరక్షించడం వలన పశువులు ఎదకు తెప్పించవచ్చును. అలానే రైతులు, గేదెల్లో ఎక్కువగా మూగ ఎద అనేది ఉంటుంది కాబట్టి ఉదయం సాయంత్రం ఎద లక్షణాలు గమనించాలి. ఇందుకోసం రైతులు ఒక 1/2 గంట సేపు వాటిని గమనించినట్లయితే మనకి ఆ పశువుల నుంచి, ఈ మానవ నుంచి తీగలు వేయటం లాంటి లక్షణాలు గమనిస్తే ఆ పశువులు ఎదలో ఉన్నట్టు మనం గుర్తించవచ్చును. మూగ ఎద ఉన్న పశువులకు మొలకెత్తిన శనగలు, ఉలవలు సుమారు 20 రోజులు మేపడం వల్ల ఆ మూగ ఎద పోయి అవి మామూలు ఎద లక్షణాలు కనిపించేదానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా విటమిన్ ఏడి 3E, కాల్షియము, ఫాస్ఫరస్, సెలీనియం, కోబాల్టు, ఐరన్, మ్యాంగనీస్ మరియు అయోడిన్ వంటి ధాతువులు కలిగిన లవణ మిశ్రాన్ని రోజుకి 30 నుంచి 50 గ్రాములు ఈ దాణాలో కలిపి ఇవ్వటం వల్ల పశువులు సకాలంలో ఎదకొస్తాయి. ఎక్కువగా కొవ్వు పట్టిన పశువులు వాటికి సరైన వ్యాయామం కల్పిస్తే అండాశయము చురుకుగా తయారయ్యి అవి ఎదకు వస్తాయి. పశువులు ఈ 2 నుంచి 3 మాసాల మధ్యలో మనకి ఎదకు రావాలి. అలానే చూడి పశువు ఈనటానికి 2 నుంచి 3 మాసాల మధ్యలో పాలు పిండడం మనం ఆపేసినట్టయితే ఆ తర్వాత కాలంలో ఈనిన తర్వాత అవి సకాలంలో ఎదకు వస్తాయి. పై అంశాలను పరిగణలోకి తీసుకొని మంచి పోషణ మరియు యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పశువులు సకాలంలో ఎదకొచ్చి చూలు నిలిచేదానికి అవకాశం ఉంటుంది.
1: పశువులు ఎదకు రాకపోవడానికి రైతులు పాటించవలసిన యాజమాన్య మెలకువలు చక్కగా రైతు సోదరులకు అందించారు ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల పశు వైద్యులు డాక్టర్ ఎం విజయ్ కుమార్ రెడ్డి గారు చక్కగా తెలియజేశారు. మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ధన్యవాదాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాయలసీమ సమీకృత ఉద్యాన కేంద్రంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలిపి రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమలో ప్రస్తుతం సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉద్యాన రంగం ద్వారా తదుపరి స్థాయి ఆర్థిక అభివృద్ది సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి తెలంగాణను పేదరిక రహిత రాష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట దీర్ఘకాలిక ఆర్థిక సామాజిక అభివృద్ది లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక ప్రణాళిక శాఖల కార్యదర్శులతో హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట అభివృద్ది ప్రణాళిక అమలు వ్యవస్థలను బలోపేతం చేయడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, అభివృద్ది కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించడంపై సమావేశంలో చర్చించారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను సమన్వయంతో అందించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. షెడ్యూల్ కులాలు, తెగలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, అందుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ అటాస్టిక్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి, ఆ పోలీస్ స్టేషన్స్ మనం మ్యాపింగ్ చేసుకుని అందులో కూడా ఏ గ్రామాల్లో అయితే ఎక్కువ వస్తున్నాయో వాటిని మనం నోటీస్ చేసుకుని కేసెస్ బర్డెన్ బట్టి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సహా సందర్భాన్ని బట్టి అక్కడికి వెళ్లేసి సివిల్ రైట్స్ డేలో పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా విద్య ఒకటే, వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసిన ప్రగాఢంగా విషయం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దాదాపుగా 380 వరకు ఉన్నాయి. వీటిల్లో కొత్తగా మనం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకోవడం జరిగింది. పిల్లలకి ప్రఖ్యాతి గాంచినటువంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్యను ఇవ్వడం జరుగుతూ ఉంది.
0: పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 సన్నాహాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో నిర్వహించే సదస్సుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలను ప్రోత్సహించేలా 7వ తరగతి నుంచే పారిశ్రామికతకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గాంధీనగర్లో నిన్న సమావేశమయ్యారు.

0: తీరప్రాంత రాష్ట్రాల అభివృద్ది, పారిశ్రామిక నియంత్రణల సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధాన అంశాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ కలిసి పనిచేయాల్సిన అవసరముందని లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ తీరంలో గుజరాత్, తూర్పు తీర ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమన్వయంతో ముందుకు సాగితే సముద్ర రవాణా, పోర్టుల ఆధారిత పరిశ్రమలు మరింత అభివృద్ది చెందుతాయని అన్నారు. గుజరాత్లో సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూముల ఈవేలం 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. విజయవాడలో ఈవేలం ప్రక్రియపై పెట్టుబడిదారులకు నిన్న అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ సాహు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేట్ భాగస్వాములకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 459 ప్లాట్లను ఈవేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలియజేస్తూ,
2: National Land Monetization is a company created in 2022 by the Government of India. An investor meet in Vijayawada for our properties of Rashtriya Ispat Nigam Limited, to which we are the transaction advisor from Government of India. So for this property, there are 459 plots in Visakhapatnam, and these plots are being auctioned on 12th of October and 16th of October. Many people have showed a lot of interest in this property because individual dream home, it is an investment opportunity available at competitive price.

0: ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 459 ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలియజేస్తూ,
1: National Land Monetization is a company created in 2022 by the Government of India. An investor meet in Vijayawada for our properties of Rashtriya Ispat Nigam Limited, to which we are the transaction advisor from Government of India. So for this property, there are 459 plots in Visakhapatnam, and these plots are being auctioned on 12th of October and 16th of October. Many people have showed a lot of interest in this property because individual dream home, it is an investment opportunity available at competitive price.
0: హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. నిమజ్జన వేడుకలకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలిరానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. నిమజ్జనం జరిగే ప్రధాన మార్గాల్లో 24 గంటల పాటు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. హుసేన్సాగర్తో పాటు ఇతర చెరువుల వద్ద నిమజ్జనానికి విగ్రహాలు తరలిరానున్నాయని, దీంతో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ్ మాసోత్సవాలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

0: పంపుకుని పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాకర్ తెలియజేస్తూ,
1: ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒకటి లేదు రెండు చోట్ల మనకు తేలికపాటిన ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడంతో పాటుగా భారీ వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక గాలులు చూసినట్లయితే కోస్తాంధ్రప్రదేశ్లో 50 నుండి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంతం బట్టి కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపకు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.
0: మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తెలంగాణలోనూ ఈరోజు కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం ప్రసార విశేషాలు. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ కిరణాలు. కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవితకథ ధారావాహిక ప్రసారమవుతుంది. పఠనం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. అనంతరం ఆరోగ్యకరమైన విజ్ఞానం గురించి డాక్టర్ సిఏ ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక ఈ సాయంత్రం 4:50 సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 భారతీయ ఏరోస్పేస్ ఇంజనీర్ శ్రీ సతీష్ ధవన్ జయంతి సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 6:00 అనంతరం 11:00 హిందీలోను, 6:05 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అలాగే 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో భాగంగా బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బి శరత్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో పెరటి తోటల పెంపకం ప్రాముఖ్యత గురించి ఒంగోలు ఆత్మ బీటీఎం శ్రీ జి కృష్ణగారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:15 యువవాణి యోజనల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం

చిరునామ నుండి శీర్షికన కేంద్ర ప్రభుత్వ పథకాలు అనే అంశం గురించి ప్రసారమవుతుంది. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పాటకు వేళాయిరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:20 డైలీ హైలైట్ క్యాప్సిల్ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:20 ఆపాత మధుర గీతాలు గోల్డెన్ ఓల్డ్ మెలోడీస్ ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6:07 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్స్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమాకుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఇక వివరాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. యాత్రలో భాగంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను, అనుభూతులను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం సేవాయాత్రికులకు కలుగుతుంది. దేశ సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 17 మొదలైన సేవాయాత్ర 7 అక్టోబర్ ముగుస్తుంది. యాత్ర వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ప్రభావం, ప్రజల స్పందనను జట్లు తెలుసుకోగలుగుతున్నాయి. ఇక వారణాసి వడనగర్ల మధ్య మోటార్ సైకిళ్ల యాత్ర చేపడుతున్న యువ బృందాలు వివిధ రాష్ట్రాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నిన్న సేవా బృందాలతో ముచ్చటించిన సందర్భంగా ప్రధానమంత్రి సేవాయాత్రికులు దేశ నిర్మాణంలోని కీలక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారని ప్రశంసలు తెలియజేశారు. విపరీత వాతావరణం, మారుతున్న స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ సేవాయాత్రికులు మొక్కవూరి నిశ్చయంతో తమ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.

0: సాగించడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమం ద్వారా యువత దేశ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చేపట్టిన సేవాయాత్ర కీలకంగా మారుతుందని అన్నారు.
1: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है. और इसमें सेवा संकल्प यात्रा निश्चित रूप से आपके जीवन में अहम भूमिका निभाने वाली.
0: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ బీసీడీను తగ్గించింది. ఈ చర్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా వంట నూనెల ధరలలో వచ్చిన తీవ్ర పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వంట నూనెల సంఘాలకు, పరిశ్రమ వర్గాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దిగుమతి ఖర్చుల తగ్గింపునకు అనుగుణంగా పంపిణీదారులకు నిర్ణయించే ధరను, గరిష్ట చిల్లర ధరను తక్షణమే సవరించాలని పరిశ్రమ భాగస్వాములను కోరినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్న బలమైన స్థానం నుంచి భారత్ పాల్గొంటోందని అన్నారు. 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 20 ట్రిలియన్ల కొనుగోలు శక్తి గల దేశంగా ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ 3వ స్థానంలో నిలుస్తోందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో భారత్ సెమీకండక్టర్ రంగం ఏడాదికి 150 బిలియన్ల అభివృద్ది సాధించగలదని భావిస్తున్నామని, 120 యూనికార్న్ సంస్థలతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణాన్ని కలిగిన దేశంగా భారత్ నిలుస్తోందని పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 8 ఏళ్ల ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, 5 ఏళ్ల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాలు విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరుగుతాయి. భారత ఆరోగ్య రంగ బలోపేతానికి సంబంధించి నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ, మొబైల్ యాప్ వంటి పలు ఇతర పథకాలను కూడా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సమాజంలోని సమస్యలను యువత గుర్తించి, పరీక్షించి మెరుగైన పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు ప్రోత్సహిస్తుందని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల యువత పాల్గొంటారు. స్వచ్ఛమైన సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత్ భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై ఛాలెంజ్ దృష్టి సారిస్తుంది. పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఛాలెంజ్ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తమ ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. న్యూయార్క్ లో ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ప్రసంగాన్ని ప్రారంభిస్తారనగా, గాజాలో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసన తెలియజేస్తూ అనేక మంది ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు వాకౌట్ చేశారు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో 2023లో హమాస్ చేసిన దాడి వల్ల 1200 మంది పౌరులు చనిపోగా, ఆ సంస్థ 251 మందిని తన

లోకి తీసుకుంది. ప్రతిగా ఇజ్రాయెల్ తీసుకున్న సైనిక చర్య వల్ల దాదాపు 74,000 మంది చనిపోయారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. పాఠశాలలో బుర్ఖాలను నిషేధిస్తూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒక్కో క్లాసులో ఇటాలియన్ భాషను పూర్తిగా మాట్లాడలేని వారి సంఖ్యను 30% మించరాదని ప్రకటించింది. ఈ చర్యలు పిల్లలను విడదీసేవి కావని, నిజానికి వారి మధ్య ఐక్యతను పెంచేవని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అన్నారు. అయితే బుర్ఖాలు, నకాబ్లను నిషేధించగా ముఖం కనపడేలా ధరించే హిజాబ్ను మాత్రం మినహాయించారు. వాతావరణం. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న 2 రోజుల పాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలిపింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పేరును వాడరాదని ప్రకటన తెలిపింది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో మన క్రీడాకారులు రజతాన్ని గెలుచుకోదా? 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. మిక్స్డ్ రిలే విభాగంలో పూవమ్మరాజు, విశాల్ తెన్నరసు, విత్యా రామరాజ్, మను టిఎస్లతో కూడిన జట్టు 3:14.46 లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని గెలుచుకుంది. ఇక 10,000 మీటర్ల లక్ష్యాన్ని 32.5 పూర్తి చేసిన సీమా కుమారి కాంస్య పతకాన్ని గెలుచుకుని ఈ విభాగంలో తొలిసారిగా దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించారు. షూటింగ్ పోటీలు మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్జిత్ నరుక, పరినాజ్ తడివాళ్ల జోడీ కాంస్యాన్ని సొంతం చేసుకుని ఈ విభాగంలో దేశం పేరిట తొలి పతకాన్ని అందించింది. ఈరోజు జరగబోయే పోటీల్లో పురుషుల 100 మీటర్ల సెమీఫైనల్స్లో అనిమేష్ కుజూర్, గురిందేర్ వీర్ సింగ్ పోటీ పడతారు. భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్టు కూడా సెమీఫైనల్స్కు చేరాయి. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపడుతున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.

ఉదయకిరణాలు. ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. అనంతరం ఆరోగ్యకరమైన విజ్ఞానం గురించి డాక్టర్ సిఏ ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

0: ఉదయకిరణాలు. ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. అనంతరం ఆరోగ్యకరమైన విజ్ఞానం గురించి డాక్టర్ సిఏ ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియదా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

మహాత్ముని మార్గం సత్యంతో నా ప్రయోగాలు ధారావాహిక ప్రస్తావన గురించి ఇవాళ తెలుసుకుందాం. 4 లేక 5 సంవత్సరాల క్రితం తోటి అనుచరుల పట్టుదల వల్ల నేను ఆత్మకథ రాయుటకు అంగీకరించాను. వ్రాయటం ప్రారంభించి 1 ఫుల్స్కేప్ పేజీ పూర్తి చేశానో లేదో, ఇంతలో బొంబాయిలో రగడ ప్రారంభమైంది. దానితో నా ఆత్మకథ ఆగిపోయింది. తరువాత అనేక పనుల్లో నిమగ్నమయ్యాను. చివరికి ఎర్రవాడ జైల్లో నాకు సమయం దొరికింది. జయదాస్ రాంబాయి కూడా అక్కడ ఉన్నారు. మిగతా పనులన్నీ ఆపి ఆత్మకథ పూర్తి చేయమని ఆయన నన్ను కోరారు. అప్పటికే నా నిత్య కార్యక్రమాలు నిర్ణయమైపోయాయి. అట్టి స్థితిలో ఆత్మకథ రాయడం కుదరదని చెప్పాను. అయితే శిక్షాకాలం పూర్తయ్యేంతవరకు ఎర్రవాడ జైల్లో ఉండే అవకాశం లభిస్తే మాత్రం ఆత్మకథ రాయవచ్చునని అనుకున్నాను. అందుకు ఇంకా 1 సంవత్సరం మిగిలి ఉంది. అంతకు పూర్వము ప్రారంభించిన ఆత్మకథ ముందుకు సాగలేదు. ఆరంభించగానే ఆగిపోయింది. ఇప్పుడు స్వామి ఆనంద్ ఆత్మకథ వ్రాయడం తిరిగి ప్రారంభించమని కోరారు. ఈలోపు నేను దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్రను పూర్తి చేశాను. అందువల్ల ఇక ఆత్మకథ ప్రారంభించవచ్చునని భావించాను. నేను ఆత్మకథను త్వరగా వ్రాసి గ్రంథరూపంలో ప్రకటించాలని స్వామి ఆనంద్ కోరిక. అయితే త్వరగా వ్రాయడానికి అవసరమైన సమయం నాకు లేదు. అందుకు ఒకటే మార్గం, నవజీవన్ పత్రికకు ఏదో కొంత వ్రాయక తప్పడం లేదు. అట్టి స్థితిలో నవజీవన్ కోసం ఆత్మకథనే రాయవచ్చు కదా అని అభిప్రాయపడ్డాను. స్వామి ఆనంద్ నా అభిప్రాయాన్ని అంగీకరించారు. ఇక ఆత్మకథ వ్రాయడం ప్రారంభించాను. ఆనాడు సోమవారం, నాకు మౌనదినం. ఒక మంచి మనసు గల అనుచరుడు నా దగ్గరకు వచ్చాడు. మీరు ఆత్మకథ వ్రాయాలని ఎందుకనుకుంటున్నారు? ఇది పాశ్చాత్య విధానం కదా. పాశ్చాత్య దేశాల్లో ఎవరూ ఆత్మకథ రాసినట్లు కనబడదు. అయినా మీరు ఏం రాస్తారు? ఈనాడు మీరు అంగీకరిస్తున్న సిద్ధాంతాన్ని రేపు అంగీకరించకపోవచ్చు. ఇవాళ మీరు చేస్తున్న పనుల్లో రేపు మార్పు చేయవలసి రావచ్చు. మీ రచనను ప్రామాణికమని భావించి కొందరు తమ ఆచరణను రూపొందించుకుంటారు కదా, వాళ్ళు తప్పుదోవ పడితే? అందువల్ల మీరు ఆత్మకథ వ్రాయకుండా ఉండడం మంచిదేమో కొంచెం ఆలోచించుకోండి అని అన్నాడు. అతని మాటలు నా మనస్సు మీద కొంత పనిచేశాయి. ఈ విషయమై బాగా యోచించాను. నేను ఆత్మచరిత్ర రాయాలని అనుకోలేదు. అయితే అనేక సమయాల్లో ఎన్నో సత్యప్రయోగాలు చేశాను. ఆ ప్రయోగాలన్నీ ఆత్మకథగా రూపొందించాలని మాత్రం అనుకున్నాను. నా జీవితము అట్టి ప్రయోగాలతో నిండి ఉంది. వాటన్నిటినీ అక్షరబద్ధం చేస్తే అది ఒక జీవన చరిత్ర అవుతుంది. అందలి ప్రతిపుట సత్యప్రయోగాలతో నిండి ఉంటే నా ఈ కథ నిర్దిష్టమైనదని భావించవచ్చు. నేను చేసిన సత్యప్రయోగాలు అన్నింటినీ ప్రజల ముందుంచగలిగితే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇది నాకు కాగలిగిన మోహమే కావచ్చు. నేను రాజకీయ రంగంలో చేసిన ప్రయోగాలు భారతదేశానికి తెలుసు. నా దృష్టిలో వాటి విలువ స్వల్పమే. ఈ ప్రయోగాల వల్ల నాకు మహాత్మాను బిరుదు వచ్చింది. నా దృష్టిలో ఆ బిరుదుకు గల విలువ స్వల్పమే. ఆ బిరుదు వల్ల అనేక పర్యాయాలు నాకు విచారం కూడా కలిగింది. ఆ బిరుదును తలుచుకొని ఉబ్బితబ్బిబ్బైన క్షణం నా జీవితంలో ఒకటి కూడా ఉన్నట్లు గుర్తులేదు. రాజకీయ రంగంలో నాకు శక్తి చేకూర్చిన, నాకు మాత్రమే తెలిసిన నా ఆధ్యాత్మిక ప్రయోగాలను ఇతరులకు కూడా తెలియజేయాలి. అవి నిజంగా ఆధ్యాత్మికాలైతే అందులో గర్వానికి తావులేదు. పెరిగితే వినమ్రతే పెరగవచ్చు. నా గత జీవితాన్ని పరిశీలించి చూస్తే అందులో కూడా నాకు కనిపించే ఘనకార్యాలు ఏమీ లేవు. గత 30 సంవత్సరాల నుండి జీవితంలో నేను చేసిన కార్యాలన్నీ ఆత్మదర్శనం కోసమే, ఈశ్వర సాక్షాత్కారం కోసమే, మోక్షం కోసమే. నా రచనా వ్యాసంగమంతా అందుకోసమే.

రాజకీయ రంగంలో నా ప్రవేశం కూడా అందుకోసమే. ఒకరికి శక్యమైనది అందరికీ శక్యం కాగలదనే నా విశ్వాసం. అందుకోసమే, అందువల్ల నా ప్రయోగాలు నా

ఏమీ లేవు. గత 30 సంవత్సరాల నుండి జీవితంలో నేను చేసిన కార్యాలన్నీ ఆత్మదర్శనం కోసమే, ఈశ్వర సాక్షాత్కారం కోసమే, మోక్షం కోసమే, నా రచనా వ్యాసంగమంతా అందుకోసమే, రాజకీయ రంగంలో నా ప్రవేశం కూడా అందుకోసమే. ఒకరికి శక్యమైనది అందరికీ శక్యం కాగలదనే నా విశ్వాసం అందుకోసమే. అందువల్ల నా ప్రయోగాలు నా వరకే పరిమితం కావు. ఆ ప్రయోగాలను అందరికీ తెలిపినందువల్ల వాటి ఆధ్యాత్మికత తగ్గుతుందని అనుకోను. అయితే ఆత్మకే తెలిసినట్టి ఆత్మలోనే లబ్ధి పొందే విషయాలు, ఆత్మలోనే శాంతి పొందే విషయాలు కొన్ని ఉంటాయి. అట్టి విషయాలను వివరించడం నా శక్తికి మించిన పని. నా ప్రయోగాలు ఆధ్యాత్మికాలు అనగా నైతికాలు. ధర్మము అంటే నీతి. ఆత్మదృష్టితో పిన్నలు పెద్దలు, యువకులు వృద్ధులు నిర్ధారించగల విషయాలు ఈ కథలో ఉంటాయి. ఈ నా కథను తటస్థుడైన అభిమానరహితుడై వ్రాయగలిగితే సత్యాన్వేషణ మార్గాన పయనించి ప్రయోగాలు చేసిన వారందరికీ కొంత ఆలంబన లభిస్తుందని నా విశ్వాసం. నా ప్రయోగాలు పూర్ణత్వం పొందాయని నేను సమర్థించుకోవడం లేదు. వైజ్ఞానికుడు బుద్ధి కుశలతతో యోచించి పరిశోధనలు చేస్తాడు. అయితే వాటి ఫలితాలే చివరివని భావించడు. వాటిమీద నమ్మకం ఏర్పడినా తాను మాత్రం తటస్థంగా ఉంటాడు. నా ప్రయోగాలు కూడా అటువంటివే. నేను ఆత్మనిరీక్షణ కూడా చేసుకున్నాను. ప్రతి విషయాన్ని పరీక్షించి చూశాను, విశ్లేషించి చూశాను. వాటి పరిణామాలే అందరికీ అంగీకారయోగ్యాలని, అవే సరైనవని

పెద్దలు, యువకులు, వృద్ధులు నిర్ధారించగల విషయాలు ఈ కథలో ఉంటాయి. ఈ నా కథను తటస్థుడైన అభిమానరహితుడై వ్రాయగలిగితే సత్యాన్వేషణ మార్గాన పయనించి ప్రయోగాలు చేసిన వారందరికీ కొంత ఆలంబన లభిస్తుందని నా విశ్వాసం. నా ప్రయోగాలు పూర్ణత్వం పొందాయని నేను సమర్థించుకోవడం లేదు. వైజ్ఞానికుడు బుద్ధి కుశలతతో యోచించి పరిశోధనలు చేస్తాడు, అయితే వాటి ఫలితాలే చివరివని భావించడు. వాటిమీద నమ్మకం ఏర్పడినా తాను మాత్రం తటస్థంగా ఉంటాడు. నా ప్రయోగాలు కూడా అటువంటివే. నేను ఆత్మనిరీక్షణ కూడా చేసుకున్నాను. ప్రతి విషయాన్ని పరీక్షించి చూశాను, విశ్లేషించి చూశాను. వాటి పరిణామాలే అందరికీ అంగీకారయోగ్యాలని, అవే సరైనవని నేను ఎన్నడూ చెప్పదలచలేదు. అయితే ఇవి నా దృష్టిలో సరైనవని, ఈనాటికి ఇవి చివరివని మాత్రం చెప్పగలను. అలా విశ్వసించకపోతే వీటి పునాది మీద ఏ విధమైన భవనం నిర్మించలేం. చూచిన వస్తువులను అడుగడుగునా పరిశీలించి ఇవి తేజాలు, ఇవి గ్రాహ్యాలు అన్ని రెండు రకాలుగా విభజిస్తాను. గ్రాహ్యాలను బట్టి నా ఆచరణను మలుచుకుంటున్నాను. నాకు, నా బుద్ధికి, నా ఆత్మకు తృప్తి సంతోషం కలిగిస్తూ ఆ ఆచరణ ఉంటుందో అంతవరకు దాని శుభపరిణామాలను విశ్వసిస్తూ ఉంటాను. కేవలం సిద్ధాంతాలను అనగా తత్వాలను గురించి వర్ణనే ముఖ్యమని భావిస్తే ఈ ఆత్మకథ వ్రాయవలసిన అవసరం లేదు. కాని ఆ ప్రయోగాలపై చేసిన కృషిని పేర్కొనాలి. అందువల్లనే నేను నా ఈ కృషికి ప్రథమంగా సత్యశోధన అని పేరు పెట్టాను. ఇందు సత్యానికి భిన్నమని భావించబడే అహింస, బ్రహ్మచర్యం మొదలుగాగల వాటిని గురించిన ప్రయోగాలు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి. అయితే నా అభిప్రాయం ప్రకారం సత్యమే అన్నింటిలోనూ గొప్పది. అందు పలు విషయాలు దాగి ఉన్నాయి. ఈ సత్యము స్థూలంగా ఉండే వాక్యం కాదు. ఇది వాకుకు సంబంధించినదేగాక భావానికి సంబంధించిన సత్యం కూడా. ఇది కల్పిత సత్యంగాక సుస్థిరత కలిగిన స్వతంత్రమైన అస్తిత్వము గల సత్యం. అంటే సాక్షాత్ పరబ్రహ్మమన్నమాట. పరమేశ్వరునికి వ్యాఖ్యలు అనేకం, గొప్పతనాలు కూడా అనేకం. ఆ గొప్పతనాలు నన్ను ఆశ్చర్యపరుస్తాయి, కొద్దిసేపు నన్ను మోహింపజేస్తాయి. నేను

ఆకుకు సంబంధించినదే గాక భావానికి సంబంధించిన సత్యము కూడా. ఇది కల్పిత సత్యము గాక సుస్థిరత గలిగిన స్వతంత్రమైన అస్తిత్వము గల సత్యం, అంటే సాక్షాత్ పరబ్రహ్మం అన్నమాట. పరమేశ్వరునికి వ్యాఖ్యలు అనేకం, గొప్పతనాలు కూడా అనేకం. ఆ గొప్పతనాలు నన్ను ఆశ్చర్యపరుస్తాయి, కొద్దిసేపు నన్ను మోహింపజేస్తాయి. నేను సత్యస్వరూపుడగు పరమేశ్వరుని పూజారిని. అతనొక్కడే సత్యం, మిగిలినదంతా మిథ్యే. అయితే నేను సత్యశోధకుణ్ణి. ఆ శోధన కోసం నాకు ఎంతో ప్రీతికరమైన వస్తువును సైతం త్యజించుటకు నేను సిద్ధమే. ఈ శోధనాయజ్ఞంలో శరీరాన్ని సైతం హోమము చేయడానికి నేను సిద్ధమే. అట్టి శక్తి నాకు కలదని నమ్మకముంది. ఆ సత్య సాక్షాత్కారం కలగనంతవరకు నా అంతరాత్మ దేన్ని సత్యమని నమ్ముతుందో ఆ కాల్పనిక సత్యాన్ని ఆధారం చేసుకొని దాని దీపంగా భావించి దాని నీడలో జీవితం గడుపుతాను. నిజానికి ఇది కత్తిమీద సాములాంటిది, అయినా నాకు సులువు అనిపించింది. ఈ మార్గాన నడుస్తున్నప్పుడు భయంకరమైన పొరపాట్లు కూడా నాకు తుచ్చమైనవిగా కనబడతాయి. అట్టి పొరపాట్లు చేసి కూడా రక్షణ పొందాను. నాకు తెలిసినంతవరకు ముందుకే సాగాను. విశుద్ధ సత్యపు వెలుగురేక దూరాన లీలగా కనబడుతూ ఉంది. ఈ జగత్తులో సత్యం తప్ప మరొకటి ఏమీ లేదు. నమ్మకము రోజురోజుకు బలపడుతుంది. ఎలా బలపడుతుందో నవజీవన్ మొదలుగాగల పత్రిక పాఠకులు తెలుసుకొని ఇష్టమైతే నా ప్రయోగాలతో భాగస్వాములు అవుదురుగాక.

పడాలి. ప్రపంచమంతా ధూళికణాల్ని కాలికింద త్రొక్కేస్తుంది. అయితే సత్యాన్వేషకుడు ధూళికణము కూడా త్రొక్కివేయలనంత సూక్ష్మంగా ఉండాలి. అప్పుడే అతనికి సత్యం లీలగా గోచరిస్తుంది. ఈ విషయం వశిష్ఠ విశ్వామిత్రుల కథలో స్పష్టంగా చెప్పబడింది. క్రైస్తవ ఇస్లాం మతాలు కూడా ఈ విషయాన్ని బలపరుస్తాయి. నేను రాస్తున్న ప్రకరణాల్లో పాఠకులకు అహంభావపు వాసన తగిలితే నా అన్వేషణలో ఏదో పెద్ద పొరపాటున్నదని, నేను కనుగొంటున్న వెలుగురేక ఎండమావియేనని గ్రహించాలి. నా వంటి పలువురు శోధకులు మ్రగ్గిపోయినా సత్యం మాత్రం సదా జయించాలి. అల్పమైన ఆత్మను కొలుచుటకు సత్యమనే కొలబద్ద ఎన్నటికీ తరిగిపోకూడదు. నా ప్రకరణాలను ప్రామాణికమని భావించవద్దని అందరినీ ప్రార్థిస్తున్నాను. నేను పేర్కొన్న ప్రయోగాలను దృష్టాంతాలుగా భావించి అంతా తమ తమ ప్రయోగాలు శక్త్యానుసారం తమకు తోచిన విధంగా చేయాలని కోరుతున్నాను. నా ఆత్మకథ వల్ల ఏదో కొంత ప్రజలకు లాభించగలదని విశ్వసిస్తున్నాను. ప్రకటించుటకు అనుకూలమైన ఏ ఒక్క విషయాన్ని కూడా నేను దాచలేదని మనవి చేస్తున్నాను. నా దోషాలన్నింటినీ

వికారాలు చూడగలుగుతూ ఉన్నానే కాని ఇంకా తొలగించలేకపోతున్నాను. ఇక ముగిస్తున్నాను. మహాత్ముని మార్గం సత్యంతో నా ప్రయోగాలు ధారావాహిక పుస్తక పఠనం వచ్చేవారం గాంధీ మహాత్ముని జననం గురించి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ ధారావాహికల్లో భాగంగా మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: సామాజికంగా, ఆర్థికంగా, సాంకేతికంగా పలు రంగాల్లో ముందుకు పోతున్నాం అనుకుంటూనే ఉన్నాం, కానీ మనం ఎందుకు అలా ముందుకు వెళ్తున్నామా లేదా అనేది ఖచ్చితంగా తేల్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈనాడు మనందరిపైన ఉంది. దీనికి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పర్యావరణాన్ని రక్షించుకోవాలి. అది శాస్త్రపరంగా సైన్స్ ఏ విధంగా దోహదం చేస్తుంది, దాన్ని వినియోగించుకుంటూ పర్యావరణాన్ని రక్షించుకుంటూ మనల్ని మనం రక్షించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇత్యాది కార్యక్రమాలన్నీ మనం చేద్దాం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు జన విజ్ఞాన వేదిక ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ సిఏ ప్రసాద్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ప్రసాద్ గారు.
2: నమస్కారం అండి.
1: మరి ముఖ్యంగా మనం ఈ కలుషితమైపు పోతున్నటువంటి ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాం, ఈ కలుషితాలని తగ్గించుకోవాలి, మున్ముందు మంచి ఆరోగ్యాన్ని మనం పొందాలి అంటే, మనం ఇప్పుడిప్పుడే బాగా నేర్చుకున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సైన్స్ శాస్త్రాన్ని కులమానికంగా తీసుకొని, కులబద్ధంగా తీసుకొని మనం ఏ విధంగా ఈ కాలుష్యాలను నియంత్రించవచ్చు, అలాగే పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవచ్చు, ఈ పర్యావరణానికి శాస్త్రం ఏ విధంగా దోహదం చేస్తుంది ఇత్యాది విషయాలన్నీ మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: తప్పకుండానండి. ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ సైన్స్ దినోత్సవం. ఒక పక్కన అత్యున్నతమైన స్థాయిలో సైన్స్ని, టెక్నాలజీని చూస్తున్నాం అని మనం అందరం అనుకుంటూ ఉన్నాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మంచి ప్రగతి సాధిస్తున్నాం. ఇవన్నీ నిజాలే. మరో పక్కన చాలా చిన్న చిన్న అంశాల్లో కూడా మనం ఇబ్బంది పడుతున్నాం అనేది ఆలోచన. జన విజ్ఞాన వేదిక ఆలోచన ఏమంటే, మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ ఎక్కువ మందికి జనానికి తెలియజేయాలి. చాలా చోట్ల అన్యాయాలు జరగడానికి కారణం, అక్రమాలు జరగడానికి కారణం జనానికి విషయం తెలియకనే. ఉదాహరణకి ఇవాళ పేపర్లో మనం గమనిస్తే, కనిగిరి చుట్టుపక్కల నీళ్లు ప్రాణాధారం అంటాం. ఈ నీటి వలన, అంటే ఫ్లోరిన్ కలిపిన నీటి వలన ఎక్కువ మంది జనాలు కనిగిరి చుట్టుపక్కల మన జిల్లాలో

చదువుకుంటున్న పిల్లల దగ్గర నుంచి ప్రభుత్వానికి ఉన్న ఆలోచన ఇదే. ఈ మధ్యకాలంలో సీసీఈ అప్రోచ్ అని చెప్పి పెట్టినారు. అంటే చదువుకునే దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని చదువుకునే విధానం, పరీక్షల్ని బట్టి బట్టి రాయడం, మార్కులు తెచ్చుకోవడం అది చదువు అని చెప్పి ప్రభుత్వం కూడా నమ్మట్లే. మాబోటి సంస్థలు చాలా ఏళ్ళ నుంచి మేము చెప్తున్నాం, చదువు అంటే అర్థం ఏంటంటే నీ లోపల శక్తి సామర్థ్యాలను బయటకు తీయటం అని. ఇప్పుడిప్పుడు ప్రభుత్వం కూడా వాటిని నమ్మి ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నది. ఇక్కడికి వచ్చేటప్పటికి పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలు, ఉదాహరణ భారతదేశం అగ్రికల్చరల్ బేస్డ్ ఎకానమీ అంటే వ్యవసాయ ఆధారిత రంగాల్ని మనం ఎక్కువగా బయటికి తీసుకురావాలా, దీన్ని ఆధారం చేసుకొని మిగిలిన పరిశ్రమలు అన్నీ నడవాలా. ఫార్మింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే వ్యవసాయం ఎక్కడ జరుగుతుంది, పల్లెల్లోనే వ్యవసాయం జరుగుతుంది, పట్టణాల్లో వ్యవసాయం ఇంకా మనకి తెలియదు. అందుకనే హైదరాబాద్ లాంటి నగరాల్లో, ఒంగోలు లాంటి నగరాల్లో, నెల్లూరు లాంటి నగరాల్లో మురికి కాలువలో నుంచి వస్తున్న నీళ్లతో కూరగాయలు అట్లాంటివి పండిస్తున్నారు. దాదాపు 60% భార లోహాలతో ట్రేస్ ఎలిమెంట్స్ ఈ కూరగాయలన్నీ వచ్చి, ఆకుకూరలు వచ్చి ఈ జనాన్ని, జనాల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. ఇవన్నీ ఎవరికి చెప్పాలి మనం, జనానికి చెప్పాలా? అంటే ఆరోగ్యాన్ని గురించి మాట్లాడటం అంటే, ఆహారాన్ని గురించి మాట్లాడటం అంటే వీటన్నిటిని పిల్లలకి

0: తగ్గించుకోవాలి, మున్ముందు మంచి ఆరోగ్యాన్ని మనం పొందాలి. అంటే మనం ఇప్పుడిప్పుడే బాగా నేర్చుకున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సైన్స్ శాస్త్రాన్ని కులమానికంగా తీసుకొని కులబద్ధంగా తీసుకొని మనం ఏ విధంగా ఈ కాలుష్యాలను నియంత్రించవచ్చు, అలాగే పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవచ్చు, ఈ పర్యావరణానికి శాస్త్రం ఏ విధంగా దోహదం చేస్తుంది ఇత్యాది విషయాలన్నీ మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: తప్పకుండానండి. ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ సైన్స్ దినోత్సవం. ఒక పక్కన అత్యున్నతమైన స్థాయిలో సైన్స్ని టెక్నాలజీని చూస్తున్నాం అని మనం అందరం అనుకుంటూ ఉన్నాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మంచి ప్రగతి సాధిస్తున్నాం, ఇవన్నీ నిజాలే. మరో పక్కన చాలా చిన్న చిన్న అంశాల్లో కూడా మనం ఇబ్బంది పడుతున్నాం అనేది ఆలోచన. జన విజ్ఞాన వేదిక ఆలోచన ఏమంటే మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ ఎక్కువ మందికి జనానికి తెలియజేయాలి. చాలా చోట్ల అన్యాయాలు జరగడానికి కారణం, అక్రమాలు జరగడానికి కారణం జనానికి విషయం తెలియకనే. ఉదాహరణకి ఇవాళ పేపర్లో మనం గమనిస్తే కనిగిరి చుట్టుపక్కల నీళ్లు ప్రాణాధారం అంటాం. ఈ నీటి వలనే, అంటే ఫ్లోరిన్ కలిపిన నీటి వలన ఎక్కువ మంది జనాలు కనిగిరి చుట్టుపక్కల మన జిల్లాలో చచ్చిపోతున్నారు. 1937 సంవత్సరంలో మొదటిసారి ఫ్లోరిన్ని కనుక్కున్నది ఈ జిల్లాలోనే అని చెప్పి చాలామంది మిత్రులకు తెలియదు. దర్శి చుట్టుపక్కలన్న ఫ్లోరిన్ ప్రాంతాలు అన్నీ పొదిల్లో మొదటిసారి పండిట్ అని చెప్పి డాక్టర్ పండిట్ అని ఆ రోజున ఇంగ్లీష్ ప్రావిన్స్ అక్కడి నుంచి ఇక్కడ ఉన్న ఆ రోగం వచ్చిన వాళ్ళని ఇక్కడి నుంచి చెన్నై పంపించి చెన్నైలో పరిశోధనలు చేసిన తర్వాత ఫ్లోరిన్ వలన ఈ వ్యాధులన్నీ వస్తాయని చెప్పేసి ఇక్కడ కనుక్కున్నారు. దురదృష్టం ఏంటంటే స్వతంత్రం వచ్చిన 65 ఏళ్ల తర్వాత కూడా అక్కడున్న పరిస్థితులు ఏం మారలే. కనిగిరి చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, కనిగిరి టౌన్లో సహా పరిస్థితులు మారలే. కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, పత్రికలు పెరిగినాయి, మీడియా పెరిగింది, కానీ ఈ విషయాలన్నీ జనం దగ్గరికి వెళ్ళటం లేదు. అందుకని మనం ఆలోచించాల్సింది ఏంటంటే చదువుకుంటున్న పిల్లల దగ్గర నుంచి ప్రభుత్వానికి ఉన్న ఆలోచన ఇదే. ఈ మధ్యకాలంలో సీసీఈ అప్రోచ్ అని చెప్పి పెట్టినారు, అంటే చదువుకునే దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని చదువుకునే విధానం. పరీక్షల్ని బట్టి బట్టి రాయటం, మార్కులు తెచ్చుకోవడం అది చదువు అని చెప్పి ప్రభుత్వం కూడా నమ్మట్లే. మాబోటి సంస్థలు చాలా ఏళ్ళ నుంచి మేము చెప్తున్నాం చదువు అంటే అర్థం ఏంటంటే నీ లోపల శక్తి సామర్థ్యాలను బయటకు తీయటం అని. ఇప్పుడిప్పుడు ప్రభుత్వం కూడా వాటిని నమ్మి ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నది. ఇక్కడికి వచ్చేటప్పటికి పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలు, ఉదాహరణ భారతదేశం అగ్రికల్చరల్ బేస్డ్ ఎకానమీ అంటే వ్యవసాయ ఆధారిత రంగాల్ని మనం ఎక్కువగా బయటకు తీసుకురావాలా, దీన్ని ఆధారం చేసుకొని మిగిలిన పరిశ్రమలు అన్నీ నడవాలా. ఫార్మింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే వ్యవసాయం ఎక్కడ జరుగుతుంది, పల్లెల్లోనే వ్యవసాయం జరుగుతోంది, పట్టణాల్లో వ్యవసాయం ఇంకా మనకి తెలియదు. అందుకనే హైదరాబాద్ లాంటి నగరాల్లో, ఒంగోలు లాంటి నగరాల్లో, నెల్లూరు లాంటి నగరాల్లో మురిక్కాలవలో నుంచి వస్తున్న నీళ్లతో కూరగాయలు అట్లాంటివి పండిస్తున్నారు. దాదాపు 60% భార లోహాలతో ట్రేస్ ఎలిమెంట్స్ ఈ కూరగాయలన్నీ వచ్చి, ఆకుకూరలు వచ్చి ఈ జనాన్ని, జనాల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. ఇవన్నీ ఎవరికి చెప్పాలి మనం? జనానికి చెప్పాలా? అంటే ఆరోగ్యాన్ని గురించి మాట్లాడటం అంటే, ఆహారాన్ని గురించి మాట్లాడటం అంటే వీటన్నిటిని పిల్లలకి

ఇక్కడికి వచ్చేటప్పటికి పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలు, ఉదాహరణకి భారతదేశం అగ్రికల్చరల్ బేస్డ్ ఎకానమీ అంటే వ్యవసాయ ఆధారిత రంగాల్ని మనం ఎక్కువగా బయటికి తీసుకురావాలా, దీన్ని ఆధారం చేసుకొని మిగిలిన పరిశ్రమలు అన్నీ నడవాలా. ఫార్మింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే వ్యవసాయం ఎక్కడ జరుగుతుంది, పల్లెల్లోనే వ్యవసాయం జరుగుతోంది, పట్టణాల్లో వ్యవసాయం ఇంకా మనకి తెలియదు. అందుకనే హైదరాబాద్ లాంటి నగరాల్లో, ఒంగోలు లాంటి నగరాల్లో, నెల్లూరు లాంటి నగరాల్లో మురికి కాలువలో నుంచి వస్తున్న నీళ్లతో కూరగాయలు అట్లాంటివి పండిస్తున్నారు. దాదాపు 60% భార లోహాలతో, ట్రేస్ ఎలిమెంట్స్తో ఈ కూరగాయలన్నీ వచ్చి, ఆకుకూరలు వచ్చి ఈ జనాన్ని, జనాల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. ఇవన్నీ ఎవరికి చెప్పాలి మనం? జనానికి చెప్పాలా? అంటే ఆరోగ్యాన్ని గురించి మాట్లాడటం అంటే, ఆహారాన్ని గురించి మాట్లాడటం అంటే వీటన్నిటిని పిల్లలకి తెలియజెప్పాలా? 2 2 2 2 4 2 9 18 లేకపోతే a+b² = వీటితో పాటుగా పిల్లలకి శాస్త్రీయ అవగాహన, ప్రశ్నించే తత్వాన్ని పెంచడం కోసమే సైన్స్ దినోత్సవాలు ఉపయోగపడాలని, ఇది సంవత్సరానికి ఒకసారి చేసే పండగల్లాగా మారకూడదని మా అభిప్రాయం. అందుకనే అనేక మంది కలిసి వచ్చే మిత్రులతో, మీలాంటి మిత్రులతో కూడా ఇవన్నీ మేము అనుకున్నామని జనం దగ్గరికి వెళ్ళాలంటే తప్పనిసరిగా మీడియా అవసరం ఉంది. అది ఆకాశవాణి కావచ్చు, పత్రికలు కావచ్చు, ఈ పత్రికలు వీళ్ళందరూ వీటన్నిటిని జనం దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇవి జనం చదవాల, చదివి చర్చించుకోవాలి. ఆ ప్రయత్నంలోనే సైన్స్ దినోత్సవాన్ని మేము వినూత్నంగా నిర్మించుకున్నాం. ప్రకృతి నేస్తం అనే పేరుతో టాలెంట్ టెస్ట్ జరుపుతున్నాం. ఇప్పటివరకు టాలెంట్ టెస్ట్ల అవసరం ఎట్లా ఉండేది, ఏం చేసేవాళ్ళు? టాలెంట్ టెస్ట్ జరపడం, ప్రైజులు ఇవ్వటం, ప్రైజులు ఇచ్చిన తర్వాత మర్చిపోవటం. పిల్లలు కూడా ప్రైజులు తీసుకున్న తర్వాత ఇది గుర్తుండదు, మళ్ళీ ఇంకోటి. ఈ రకంగా కంటే ప్రకృతి నేస్తం అనే పేరుతో మేము మిగిలిన మిత్రులందరితో కలిసి చేసిన ఒక ప్రయత్నం ఏమంటే, ప్రకృతి మీద, పర్యావరణం మీద, కాలుష్యం మీద పిల్లలకు అవగాహన పెంచాలా. బయట జరుగుతున్న విషయాలన్నీ అంటే అర్బన్ ఫార్మింగ్ అని, ఇళ్లలో కూడా ఫార్మింగ్ చేసుకోవచ్చు, కూరగాయలు పెంచుకోవచ్చు, ఇవన్నీ హైదరాబాద్ లాంటి నగరాల్లో జరుగుతూ ఉన్నాయి. నగరాల

0: పిల్లలు కూడా ప్రైజులు తీసుకున్న తర్వాత ఇది గుర్తుండదు. మళ్ళీ ఇంకోటి, ఈ రకంగా కంటే ప్రకృతి నేస్తం అనే పేరుతో మేము మిగిలిన మిత్రులందరితో కలిసి చేసిన ఒక ప్రయత్నం ఏమంటే, ప్రకృతి మీద, పర్యావరణం మీద, కాలుష్యం మీద పిల్లలకు అవగాహన పెంచాలా. బయట జరుగుతున్న విషయాలన్నీ, అంటే అర్బన్ ఫార్మింగ్ కానీ, ఇళ్లలో కూడా ఫార్మింగ్ చేసుకోవచ్చు, కూరగాయలు పెంచుకోవచ్చు, ఇవన్నీ హైదరాబాద్ లాంటి నగరాల్లో జరుగుతూ ఉన్నాయి. నగరాల దాకా వచ్చినాయి, ఇంకా కిందకి రావాలా, ఒంగోలుకి రావాలా, ఒంగోలు కంటే కిందకి రావాలా. మన అపార్ట్మెంట్స్లో, మన ఇళ్లలో కూడా కూరగాయలని, ఇట్లాంటి వాటిని పెంచుకునే పరిస్థితులు మనం తెచ్చుకోవాలా. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సైకిల్ తొక్కాలా అని చిన్నప్పటి నుంచి నేర్పించాలి. జంక్ ఫుడ్స్ని మానిపించడం. ఏంటి జంక్ ఫుడ్స్ అంటే, ఇప్పుడే నేను పిల్లలు చేసిన ప్రయోగాన్ని చూసా. ప్రతి దాంట్లో మనం చాలా సరదాగా వాడుకునే ఉప్పుని వేస్తూ ఉంటాం, తినే ఉప్పుని. తినే ఉప్పు చాలామంది డాక్టర్లు మేము చెప్తూనే ఉంటాం, అది లోపలికి వెళ్ళిన తర్వాత ఎసిడిక్ రియాక్షన్ జరిగి హైపర్ ఎసిడిటీ వస్తుంది, అంటే పేగుపూత అని ఇట్లాంటివి అంటాం కదా, అట్లా జబ్బులు వస్తాయని మేము చెప్తాం. కానీ ఇళ్లల్లో మానేస్తున్నారా? పిల్లలకు అర్థం కావాలి ఇట్లాంటివన్నీ. అందుకని ఆ రకమైన ప్రయోగాల్ని, శాస్త్రబద్ధమైన ప్రయోగాల్ని, పర్యావరణానికి అనుకూలంగా ఉండే ప్రయోగాల్ని, చెత్తని సీసాలని బయట పారేయకుండా వాటితో కూడా ప్రయోగాలు చేయొచ్చు అనే విషయాన్ని పిల్లలకి చెప్పాలనే ఉద్దేశంతోనే అనేక ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మీలాంటి మిత్రులను కూడా మేము అడిగేది అదే. ఈ ప్రయోగాలు మేము చేస్తే, జన విజ్ఞానం చేస్తే చాలదు, ఎక్కువ మందికి తెలియాలా, ఎక్కువ మంది పిల్లలకి తెలియాలి, టీచర్లకు అర్థం కావాలా. టీచర్లు, అమ్మలు, నాన్నలు కలిస్తే ఒక కొత్త ప్రపంచం, ప్రకృతి నేస్తంగా ఉండే ప్రపంచం వస్తుందేమో అని మన ఆశ. ఇవన్నీ మనం మన కళ్ళల్లోనే చూడొచ్చు. వీటన్నింటి గురించి మాట్లాడాలా, ఎక్కువ మంది మాట్లాడాలి, ఎక్కువ మందికి తెలియజేయాలా.
1: పోతే ఈ విషయాలన్నీ చెప్పడం మనం అనుకోవటం, దీని మీద ఒక అవగాహన పెంచుకోవటం ఈ కార్యక్రమం అయితే ఓకే. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ పర్యావరణాన్ని రక్షించుకోవడంలో, కాలుష్యాన్ని పోగొట్టుకోవడంలో సైన్స్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది?
0: చాలా కరెక్ట్ అయిన ప్రశ్న సార్. ఉదాహరణకి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్, ఇదిగో ఈ రేషియోలో ఉంటే, ఈ సంచి ఈ మందంలో ఉంటే మనకి మంచిదని సైన్స్ చెప్తుంది. ఈ రేషియో కంటే తక్కువ ఉంటే చెడ్డ చేస్తాయని సైన్స్ చెప్తుంది. మనం ఇవాళ రోడ్డు మీద పోతే ఇడ్లీ తెచ్చుకోవాలంటున్నా, పళ్ళు తెచ్చుకోవాలంటున్నా ఆ క్యారీ బ్యాగ్స్లోనే మనం తెస్తున్నాం. కానీ ఒకప్పుడు మా చిన్నతనంలో ఈ అలవాటు ఇట్లా లేదు. బయటకు వెళ్తున్నామంటే గుడ్డ సంచులు తీసుకొని పోయే అలవాటు ఉంది. గుడ్డ సంచులు ఇవాళ తీసుకెళ్ళట్లే, మోటైందా, నామోషిగా ఉందా మనకి. ఈ అలవాటుని ఎవరు చేయాలా? సైన్స్ ఏం చేస్తుంది? సైన్స్ టెక్నాలజీ బాగుంది, కానీ ఈ అలవాటుని చేయాల్సింది ఎవరు? ఇంట్లో ఉన్న అమ్మా నాన్న చేయాలా? టీచర్లు చేయాలా? ఒరే నాన్న బయటకు వెళ్ళేటైతే గుడ్డ సంచి తెచ్చుకోండి అని చెప్పాలా? ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడితే, అది భూమి లోపలికి వెళ్తే వేల సంవత్సరాలు అట్లానే ఉంటుందిరా అని చెప్పి చెప్పాలా? జంక్ ఫుడ్స్కి సంబంధించి ఒకే ఒక చిన్న ఉదాహరణ ఎవరు చెప్పాలో ఆలోచించండి. మనం, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను కానీ పూడ్చిపెట్టేటైతే నా ఎముకలు ఒక 30-40-50 సంవత్సరాలన్నా కూడా కుళ్ళవు. అదే కోకోకోలా కానీ, కోకోకోలా ఒక్కటి కాదు, అట్లాంటి పానీయాలు ఏవైనా సరే వాటిని
1: శీతల పానీయాలని,
0: శీతల పానీయాల్లో ఒక సీసాలో కోకోకోలా అట్లాంటి వాటిని పోసి దాంట్లో మన దంతంతో సహా ఏ చిన్న ఎముక ముక్క అయినా సరే వేసి చూడండి, 20 నుంచి 40 రోజుల లోపల అది మెత్తబడుతుంది. అంత పవర్ఫుల్ వాటిని మనం మన బిడ్డలకి విచక్షణారహితంగా తాగిస్తున్నాం. అందుకనే డయాబెటిక్ పేషెంట్స్గా మారుతున్నారు వీళ్ళు, అందుకనే ఊబకాయాలుగా మారుతున్నారు. అతి చిన్నతనంలో రోగాలు వస్తున్నాయి. వీళ్ళు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు, సబ్జెక్ట్ని, జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. గుర్తుపెట్టుకున్న వాటిని సరిగ్గా రాయ

0: లేకపోతున్నారు. టెన్షన్ ఇవన్నీ ఈ రోగాల్ని రావడానికి కారణం సైన్స్ కాదు సార్. సైన్స్ లేనితనం, సైన్స్ తెలియనితనం. ఆ తెలియనితనాన్ని చెప్పాల్సిన బాధ్యత మనకున్నది. కరెక్ట్గా మీరు ఆలోచిస్తే ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటంటే టు డ్రా అవుట్ అని అర్థం, నాట్ టు పోరిన్. లోపలికి పోయటం కాదు, లోపల ఉన్నదాన్ని బయటికి తీయటం చదువు. చదువు లక్షణం ఇదే కావాలని జన విజ్ఞానం లాంటి సంస్థలన్నీ నమ్ముతున్నాయి. అందుకనే ఈ కార్యక్రమాలు.
1: కాబట్టి ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నట్టయితే, గత జనరేషన్ కనుక చూసుకున్నట్టయితే చాలామంది ఈ శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి అలాగే ఆచార వ్యవహారాలకు సంబంధించి మొత్తం కలగాపులగంగా చేసుకుంటూ పర్యావరణాన్ని రక్షించుకుంటూ తద్వారా తమల్ని తాము రక్షించుకుంటూ ఆరోగ్యంగా ఉంచుకుంటూ భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకంగా నిలబడేటువంటి పరిస్థితులు ఆనాడు. ఇటు దేవాలయాల్లో కానీ చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఎలాంటి ప్రార్థనలు చేసినా ఎలాంటి పూజలు చేసినా ఆ పూజ పరమార్థం అంతా కూడాను మనల్ని మనం బ్రతికించుకోవడం కోసం, మన పర్యావరణాన్ని రక్షించుకోవడం అనేది మనం చెప్పొచ్చు. ఉదాహరణకి మనం ఇంటి ముందు పేడ కలపచల్లటం, అలాగే దేవాలయాల్లో ఇచ్చేటువంటి తీర్థ ప్రసాదాల్లో ఉన్నటువంటి మన గృహ విజ్ఞానం ఏదైతే ఉందో, గృహాలకు అవసరమైనటువంటి ఈ పోపులు ఏవైతే వేస్తూ ఉంటారో అవన్నీ కూడా వేసి ఆరోగ్యాన్ని అందించడం జరుగుతోంది. దాని గురించి మన శ్రోతలకు కాస్త తెలియజేస్తారా?
0: చాలా మంచి విషయం అండి. పాత వాటి అన్నింటినీ వదిలేసుకోవాల్సిన అవసరం లే, అందుకని పాత వాటిని భుజాన్ని వేసుకొని తిరగాల్సిన పని కూడా లేదు. పాత వాటిలో ఉండే విజ్ఞానాన్ని మనం పట్టుకోవాలా, కానీ విచక్షణారహితంగా మూఢనమ్మకంగా దాన్ని మార్చకూడదు, రిచువల్స్గా మార్చకూడదు. ఇవాళ చాలా స్కూళ్ళలో మేము చేసిన పని ఏంటంటే వినాయక చవితిని తీసుకుందాం. వినాయక చవితి ఒక ప్రకృతిపరమైన పండగ. ప్రకృతిలో ఉన్న అనేక రకాలైన మొక్కలను తీసుకొని వచ్చి వాటికి ఉన్న వేళ్ళని ఆకుల్ని తీసుకొని వచ్చి ఆకులతో పూజ చేసి దేవుణ్ణి పూజించే పండగ. అంత అద్భుతమైన పండగని ఎంత దిగజార్చామో మీకు అర్థమవుతుంది కదా. రాత్రిపూట డ్యాన్స్ వేయడానికి, రికార్డ్ డ్యాన్స్ వేయడానికి ఉపయోగపడే పండగగా మాది 140 అడుగులుంది, అది కూడా ప్లాస్టిక్స్తో చేసేవి. 140 అడుగులుంది ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేసే విగ్రహాలు చేయాల్సిన అవసరం ఉందా? మేమైతే స్కూళ్ళల్లో ప్రచారం చేస్తుంది ఏంటంటే వాటికి బదులుగా మట్టి వినాయకుడిని చేయిద్దాం. మట్టి వినాయకుడిని చేయటం మేము నేర్పిస్తున్నాం. మట్టి వినాయకుడిని వేల వినాయకుడిని తీసుకొని వచ్చేసి ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకొని మళ్ళీ పాత రోజులు తీసుకురావాలి. అదే రకం ఇట్లాంటివన్నీ. అట్లనే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పి ఒక మత పెద్ద అన్నారు ఆయన. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే నిజమైన అర్థం ఏంటి? నాలో కొంత మంచి ఉంది, నాలోనే కొంత చెడ్డ కూడా ఉంది. నాలో ఉన్న చెడ్డని నా స్నేహితుల బంధువుల మిత్రుల సహకారంతో నేను తగ్గించుకోవాలి. నాలో ఉన్న మంచిని నా స్నేహితులతో బంధువులతో మిత్రులతో పంచుకోవాలి. ఇవే మీరు ఏ శాస్త్రం చూసినా కూడా ఇదే చెబుతుంది. వీటిని మానుకొని నేను ఫలానా కులంలో పుట్టాను కాబట్టి గొప్పవాడిని, ఫలానా మతం నాది కాబట్టి గొప్పది అనుకునే తత్వాన్ని తగ్గించాలంటే దానికి మూలాలు చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టాలి సార్. ఇది మనది, వీడు మనవుడు, వీడితోనే

0: ఉన్నాయి, రెండు అల్లుకొని ఉన్నాయి. అందుకని మనం కూడా భవిష్యత్ తరాల గురించి ఆలోచించాలంటే ఇప్పటికైనా వీటిని గురించి ఆలోచించాలి, లేకపోతే కష్టం.
1: మరి ఈ నేపథ్యంలో ఇంకా ఎలాంటి చర్యలు మీరు చేపడుతున్నారు? జన విజ్ఞాన వేదిక ఈ ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుని ఒక కేంద్రంగా తీసుకొని ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఈ చిన్నపిల్లలకు తెలియజెప్పడమే కాకుండా అలాగే స్కూల్స్కి వెళ్ళటం కానీ, అలాగే శాస్త్రవేత్తల గురించి తెలియజేయటం కానీ ఇత్యాది విషయాలు.
0: ఆహార అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు మార్చటం, అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్, నిరంతర అభివృద్ధి అంటే అర్థం ఏంటంటే రెండు రంగాల్లో సరిగ్గా పనిచేయాలి అని చెప్పి మేధావులు చెబుతుంటారు సార్. ఒకటి ప్రాథమిక ఆరోగ్యం, ఇంకోటి ప్రాథమిక విద్య. ఈ రెండు రంగాలు మూలాలు. ఒక 6 అంతస్తుల బిల్డింగ్ అయినా 16 అంతస్తుల బిల్డింగ్ అయినా మూలాలు కింద ఉంటాయి. అదే రకంగా మనిషి జీవితానికి కూడా మూలాలు ఇవే. ఆహార అలవాట్లు మార్చాలంటే స్కూల్లో మొదలు పెట్టాలి, ఇంట్లో మొదలు పెట్టాలి. ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యంగా చదవాలంటే పరిగెత్తాలా, ఆడుకోవాలా, పాడుకోవాలా, కథలు చెప్పుకోవాలా, వీటన్నిటితో పాటు చదువుకోవాలా అనే మనస్తత్వాన్ని పిల్లల్లో పెంచాలా. దీనికి సహాయపడాల్సింది బళ్ళల్లో టీచర్లు, ఇళ్లలో అమ్మ నాన్న, నాలాంటి తాతయ్యలు, వీళ్ళంతా వీళ్ళందరూ కలిస్తేనే పిల్లలు సరిగ్గా చదువుతారు. అట్లానే ఈ రకమైన పండగలు, అంటే సైన్స్ దినోత్సవం ఒక పండగ, సంక్రాంతి ఒక పండగ, వినాయక చవితి ఒక పండగ, ఈ పండగలన్నింటినీ కమ్యూనిటీ మొత్తం కలిసి చేసుకునే వ్యవస్థను మనం తీసుకురాగలమా? అందరం కలిసి చేసుకునే పండగలుగా మార్చుకోగలమా? పండగ అంటే అందరిది. ఇవాళ చాలా స్కూళ్ళు ఆ పనిచేస్తున్నాయి. ఒక పండగ వస్తే ఒక మినీ పండగ, ఒక వాతావరణాన్ని సృష్టించి ఆ పండగని స్కూళ్ళల్లో, కాలేజీల్లో జరపడం అనే ఒక ఆచారాన్ని మనం తీసుకొచ్చాం. దాని వెనకాల నిజమైన ఆలోచనని మనం రేకెత్తించగలమా? విజ్ఞాన వేదిక దీంట్లోనే ఎక్కువగా పనిచేయాలా అనుకుంటుంది. అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనే పేరుతో కాలేజీ కుర్రాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి, నానా నీ లైఫ్ స్టైల్ బాగుండాలంటే నీ ఆలోచనలు బాగుండాలా, ఆలోచనలు బాగుండాలంటే ఆరోగ్యం బాగుండాలా, ఆరోగ్యం బాగుండాలంటే నడవటం నేర్చుకోవాలా, పరిగెత్తడం నేర్చుకోవాలా, సైకిల్ తొక్కడం నేర్చుకోవాలా, మంచి అన్నం తింటం నేర్చుకోవాలా, విష పదార్థాలని, విషపూరితమైన పదార్థాలని తింటం తగ్గించుకోవాలా అని మాట్లాడుతున్నాం. వాటిని చేసి చూపిస్తున్నాం. మిలెట్స్ ఇక్కడ ఒంగోలులో మిలెట్స్ రెస్టారెంట్ 2 పెట్టినారు. అంటే చిరుధాన్యాలతో చేసిన పదార్థాలని కూడా మేము స్కూళ్ళల్లో వీటిలో ప్రవేశపెడుతున్నాం, వాటన్నింటిని చూపిస్తున్నాం. కొర్రలు, మన పాత తరాల్లో ఉన్న కొర్రలు, రాగులు, సజ్జలు వీటన్నిటితో అనేక రకాలైన పదార్థాలు. అంటే ఇప్పుడు మా ఇంటికి వచ్చి మీరు అడిగారు అనుకోండి, ఇవాళ మా ఇంట్లో ఇడ్లీ ఏమి ఇడ్లీ అంటే కొర్ర ఇడ్లీ, దోశ అంటే దోశ ఏం దోశ అంటే సామ దోశనో ఆరికి దోశనో మా ఆవిడ చెబుతుంది. ఈ రకమైన ఆలోచన అలవాటు అన్నిళ్లలో రావాలని మేము నమ్ముతున్నాం. అందుకే ఈ ప్రయోగాలన్నీ, అందుకనే ఈ ప్రచారాలన్నీ.
1: జన విజ్ఞాన వేదికగా జనాలకి చేరువ చేసే విజ్ఞానాన్ని మీరు అందిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆరోగ్య సూత్రాలని పిల్లలకి, పెద్దలకి తెలియజేస్తూ మున్ముందు ఇంకా విస్తృతంగా ప్రచారం జరగాలని కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకున్నాం. ప్రసాద్ గారు నమస్కారం అండి.
0: నమస్కారం అండి. ఇన్ని మంచి విషయాలని చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు సైన్స్ దినోత్సవ సందర్భాన మీ ద్వారా శ్రోతలందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం.
2: మీరింతవరకు ఉదయకిరణాలు కార్యక్రమంలో ఆరోగ్యకరమైన విజ్ఞానం గురించి డాక్టర్ సిఏ ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం భావల్హరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటారు. 5 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న లవ్ స్టోరీ చిత్రానికి అందులోని ఒక చక్కనైన పాటను ప్లే చేస్తున్నాను. వినపోతున్న పాట అనురాగ్ కులకర్ణి పాడిన ఒక చక్కనైన పాట.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం భావల్హరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటారు. 5 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న లవ్ స్టోరీ చిత్రానికి అందులోని ఒక చక్కనైన పాటను ప్లే చేస్తున్నాను. వినపోతున్న పాట అనురాగ్ కులకర్ణి పాడిన ఒక చక్కనైన పాట.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం పై భావలహరి మృదుమధుర గీతమంజరి. కార్యక్రమంలో వినబోతున్న పాట ప్రేమదేశం చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో
1: హలో,
0: హలో,
1: నమస్తే.
0: హలో, నమస్తే అండి.
1: ఆకులు కాసిన మేడం, గొల్లగడ్డ మాది.
0: చెప్పండి. హలో,
1: అనురాగ దేవతలు మేడం?
0: అనురాగ దేవత,
1: అనురాగ దేవతలు. కనకదుర్గమ్మ కొండ మీద పాట ఉంది చూడు మేడం.
0: ముగ్గురమ్మల కన్న మూలకటమ్మా.
1: ఆ పాట మేడం
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
1: ఓకే మేడం,
0: థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు కాల్ చేసినందుకు. ఇలానే కాల్ చేస్తుండాలి.
1: ఓకే, కొత్త సోదరు మేడం.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం
0: ఏంటండి? వెంకటలక్ష్మి గారు. లక్ష్మి గారు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, మీరు కోరిన పాట వచ్చేసింది, వినేద్దామా?
1: గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: మేడం గారు,
0: హలో, నమస్తే అండి.
1: థ్యాంక్ యూ. మీకు కూడా నమస్కారం మేడం గారు.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: మీరాబి.
0: మీరాబి గారు, చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు ఈరోజు?
1: పాట జగదేక వీరుని కథలో నిన్ను చూసి చూసే మనసు నిగోచమైనది.
0: జగదేక వీరుని కథ. ఎన్టీఆర్ గారు
1: పాట పోరినారు కాసింది మేడం.
0: చెప్పండి.
1: కాసింది, జైనాభి, మీరాబి, సకీన.
0: ఏ పాట అన్నారండి?
1: జగదేక్ వీరుని కథలో
0: నన్ను దోచుకొందు,
1: నిన్ను చూసిన నిమిషం మనసు నివేశమైనది.
0: నన్ను దోచిన,
1: నిన్ను చూసిన నిమిషం మనసు నివేశమైనది.
0: ఆ పాట లేదండి.
1: లేదా? అయితే ఈ పాట ఇంకోటి చెప్ప చూడండి.
0: చెప్పండి.
1: మాయబజార్లో, మాయాబజార్లో మిస్ అమ్మగారిని ఏదో పాడేయండి మేడం.
0: ఓకే అండి, మాయాబజార్ నుంచి ఒక మంచి పాట వేసేస్తున్నాను, వినేసేయండి.
1: మంచి పాట వేయండి.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. ఇలానే కాల్ చేస్తుండండి.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. ఈరోజు మేము ఇవ్వబోతున్న అంశం బాలికల విద్య ప్రాముఖ్యత. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393. మరొక్కసారి మా ఫోన్ నెంబర్ 0859623393. బాలికల విద్యా ప్రాముఖ్యత అనే అంశం గురించి మీరు మాకు ఫోన్ చేసి మీ అభిప్రాయాలను తెలియజేయగలరు. ఫస్ట్ కాలర్తో మాట్లాడేద్దాం.
1: హలో
2: హలో
1: హలో
2: హలో,
1: అతివలు అభిప్రాయాలు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? లక్ష్మి గారు చెప్పండి. విద్యా ప్రాముఖ్యత బాగున్నానండి. మీరు బాగున్నారా? చెప్పండి, టాపిక్ విన్నారా?
3: విన్నాం మేడం.
1: చెప్పండి. హలో లక్ష్మి గారు చెప్పండి.
3: మా అమ్మాయి, నాకు అమ్మాయి పుట్టలేదు కానీ అమ్మాయి పుట్టింటే డాక్టర్నో ఇంజనీర్నో చేసేదాన్ని. ఇద్దరు అబ్బాయిలే, నాకు అవకాశం లేదు.
1: మీరు చదువుకున్నారా అండి?
3: నేను చదువుకోలేదు మేడం.
1: అందుకే మీ పిల్లల్ని చదివించాలనుకుంటున్నారు?
3: అవును మేడం, మా పిల్లలైనా బాగా చదివి డాక్టర్స్
1: మంచి స్థాయిలో ఉండాలని
3: చేయాలని
1: మీ కోరిక. అంతే
3: కోరిక అదే మేడం.
1: ఓకే ఓకే లక్ష్మి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.
0: లక్ష్మి గారు, మీకు ఆడపిల్లలు లేకపోయినా ఆడపిల్లల్ని చదివించాలి అన్న ఒపీనియన్ చాలా బాగా నచ్చిందండి నాకు. పర్లేదండి, అబ్బాయిలు ఉన్నారు అన్నారు, అబ్బాయిల్ని చదివించండి. ఎవరైనా పర్వాలేదు, విద్య యొక్క ప్రాముఖ్యత అనేది తెలియజేయడమే మా కార్యక్రమం ఉద్దేశం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. థ్యాంక్ యూ.

0: మీరు వింటున్నారు అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మరొక కాలర్తో మాట్లాడేద్దాం.
1: హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, మంజులా గారు.
2: అవును మేడం.
1: బాగున్నారా?
2: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నానండి. చెప్పండి మంజులా గారు, టాపిక్ విన్నారు కదా?
2: విన్నాను మేడం, చాలా మంచి టాపిక్ తీసుకొచ్చారు.
1: ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి.
2: అదే మేడం, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఏం కాకుండా ఇద్దరిని సమంగా చూసుకోవాలి మేడం. ఇప్పుడు చాలా మంది 10 వరకు చదివిస్తే సార్లు అన్నట్టుగా ఉండి వాళ్ళ ఎక్కువ కాని వయసులో పెళ్లి చేసి అసలు చాలా ఇబ్బంది పెడుతున్నారు అమ్మాయిలకు.
1: అవునవును.
2: అట్లా లేకుండా వాళ్ళ చదువుకున్నంత వరకు చదివించాలి. ఇట్లా వీళ్ళు అమ్మాయిలు కూడా బాధ్యతగా తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.
1: అవును.
2: ఇప్పుడు ఇంటికి దీపం ఇల్లాలి, అమ్మాయి చదువు ఇంటికి వెళ్తున్నారు కదా.
1: ఓకే,
2: అందుకోసానికై అమ్మాయిలు ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా చదువుకోవాలి మేడం. వాళ్ళకు 4 అక్షరాలు, 4 అక్షరాలు వస్తే వాళ్ళ ఇంటిని సరిదిద్దుకుండే, వాళ్ళకు పుట్టబోయే పిల్లల్ని పెంచుకుండే అవగాహన వస్తుంది మేడం.
1: ఓకే,
2: సమాజంలో 4 గౌరవంగా కూడా ఉండొచ్చు. బాగా ఏదైనా కానీ ఇంత చదువు ముఖ్యం మేడం. అమ్మాయిని ఖచ్చితంగా చదివేయాలి మేడం. మూఢనమ్మకాలు పెట్టుకొని పది అయిపోగానే పెళ్లి చేద్దాం, మెచ్యూరి కాగానే పెళ్లి చేద్దాం అన్న ఆలోచనలో చాలా మంది ఉంటున్నారు. అట్లనే అది అనేది తీసేసి అమ్మాయిని చదివేయాలి, ఖచ్చితంగా చదివేయాలి మేడం.
1: ఓకే,
0: మీ అభిప్రాయం చాలా బాగుందండి.
2: అవును మేడం, అసలు నేను కూడా చదువుకోలేదు మేడం అప్పుడు, అందుకే ఇప్పుడు మా ఇద్దరు పిల్లల్ని చదివిచ్చేస్తున్నా నేను.
1: అసలు చదువుకోలేదా మంజులా గారు మీరు?
2: నేను అసలు చదువుకోలేదు మేడం. నా సంతకం ఒక్కటి ఈ గ్రూప్ లో చేరిన తర్వాత డోక్రా గ్రూప్ లో వాళ్ళు నేర్పించిండ్రు మేడం, అంతే. నాకు ఇంకేం తెలియదు.
1: ఓకే ఓకే.
2: ఆ గ్రూప్ లో చేరిన తర్వాతే నాకు ఇవన్నీ, మా లీడర్ అసీన్ అని ఉంది, ఆ అమ్మాయి ద్వారా నేను ఇవన్నీ నేర్చుకున్నా మేడం. లేకుంటే ఇంత ముందుకు నాకు కూడా ఏం తెలియదు మేడం.
1: ఓకే, ఎంత మంది అండి మీకు పిల్లలు?
2: నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మేడం, ఇద్దరిని చదివిస్తున్నాం.
1: ఏం చదువుతున్నారు?
2: అమ్మాయి ఇద్దరు యాక్టర్లు ఉంటుంది మేడం. అమ్మాయి ఏమో డిగ్రీ అయిపోయి ఎస్బీఐ బ్యాంక్ లో చేస్తుంది, ప్రైవేట్ గా డిగ్రీ చదువుకుంటూ.
1: అంటే జాబ్ చేస్తుందా మీ అమ్మాయి?
2: ట్రైనింగ్ మేడం.
1: ట్రైనింగ్? ఓకే, ట్రైనింగ్ అయిపోయాక జాబ్ చేస్తారా?
2: ట్రైనింగ్ లో ఉన్నాడు మేడం.
1: ఓకే ఓకే, చక్కగా చదివిచ్చారండి మంజుల గారు. మీరు చదువుకోకపోయినా
2: మా ఇంట్లో వాళ్ళు అమ్మాయి కింద అయిపోగానే పెళ్లి చేద్దాం అది ఇది అన్నారు మేడం. నేను ఒప్పుకోలే, అమ్మాయి చదువుకుంటా అంటే చదివిస్తున్నా.
1: ఓకే, వెరీ గుడ్ అండి. ఓకేనండి, బాగా చదివించండి. చక్కగా ఈరోజు మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలండి. ఓకే ఓకే మంజుల గారు, థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ సో మచ్ మంజుల గారు, ఇలానే కాల్ చేస్తుండాలి.

0: మీరు వింటున్నారు అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో
1: మేడం గారు.
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నేను చెప్పాను, మీరాబి.
2: మీరాబి గారు చెప్పండి, అంశం విన్నారండి?
1: విన్నా మేడం.
2: చెప్పండి.
1: నా అభిప్రాయం ఏంటంటే మేడం, ఆడపిల్లను ఇంతరో పెన్తో చదివించి కైసేతులు పెట్టి భద్రంగా బతుకుతూ పిల్ల చెల్లెలతో ఉండటం బెటరా? మనకు లేకపోయినా కూలీలు చేసి హాస్టల్లో చదివించి ఇంటర్ బిఎల్ ఎంఎల్ చదివించి వాళ్ళు పక్కదారి పెట్టి తల్లిదండ్రుల ప్రణయం లేకుండా పక్కదారి పెట్టి సింగభంగం కావడం బెటరా?
2: అలా ఎలా అంటారండి మీరు? ఆడపిల్లల్ని చదివించినంత మాత్రాన? ఓకే, మీరాబి గారు
1: చెప్పండి.
2: తప్పండి, అలా అనకూడదు. ఆడపిల్లలు మగపిల్లలు అనే డిఫరెన్స్ ఉండకూడదండి. అందరినీ చదివించాలి, అలా అనుకోకూడదు మనం ఆడపిల్లలు మగపిల్లలు అని.
1: అంటే కరెక్ట్ మేడం, మన
2: ప్రస్తుత రోజుల్లో ఎలా ఉన్నాయండి, అలా అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ అందరూ ఆడపిల్లలు
0: చదవాలని. అబ్బాయి పరిస్థితి, అబ్బాయి ఉన్న స్థితిలో మీరు ఎందుకు అనలేకపోతున్నారండి?
1: అబ్బాయి చదవాలి, ఎందుకంటే అబ్బాయి బరువు బాధ్యత అయ్యాలి కదా, రేపొద్దున సాకాలి కదా అందరికి.
0: అదే మీకు ఒక్కగానొక్క అమ్మాయి అయితే అదే మాట అంటారా అండి? అదేనండి, ఆ అభిప్రాయము. అలాంటి దానికోసమే మేము ఈ కార్యక్రమంలో ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము. అలాంటి ఆ యొక్క ధోరణులు మానుకోవాలని చెప్పే మా ఇది.
2: ఒక అబ్బాయి అంటున్నారు కదా, వాళ్ళు సరిగా లేకపోతే అప్పుడు పరిస్థితి ఏందండి? అమ్మాయి పరిస్థితి చెప్పండి. మనము మంచిగా ఉండాలనే చేస్తామండి, కానీ వచ్చిన పర్సన్ మంచిగా ఉండాలి కదా. అప్పుడు ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే బాగుంటుంది.
1: అంటే కాల పరిస్థితులు మేడం, వాళ్ళు చెప్పేది కాదు మనం చెప్పేది కాదు, కాల పరిస్థితులు అట్లా మారుతాయి, చెప్ప అనుకోకుండా వస్తాయి.
2: అలా ఏం లేదండి, మన పిల్లల్ని మనం నమ్మకపోతే ఎవరు నమ్ముతారు చెప్పండి?
1: అంటే మనము నమ్మటం అని కాదు, పరిస్థితులు
2: నమ్మి వాళ్ళని చదివించాలి. తర్వాత వాళ్ళ హస్బెండ్ మళ్ళీ కరెక్ట్ గా రాకపోతే కష్టం కదా.
1: ఆయన వచ్చినాక డబ్బు కాడ ప్రాబ్లమే, నువ్వు సంపాదించి నాకే లేదు, అత్తమ్మ కాడ ప్రాబ్లమే
2: అట్లా అనుకుంటే.
0: మీరాబి గారు మొత్తం లైఫ్ చూసేశారు
1: చెప్పండి మేడం.
2: ఒకటేదో చూస్ చేసుకొని దాన్నే అనుకోవడం కరెక్ట్ కాదండి.
1: అంటే పరిస్థితులు అట్లా ఉంటాయి మేడం. తర్వాత
0: లేదండి, లేదు. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉండి వాళ్ళు ఇలా ఆలోచించారు కదా, చెప్పండి. అమ్మాయిలు ఉండనివ్వరు అంటే అది మనకు మన అపోహ అండి, ఏమీ ఉండదు. మనం మంచిగా థింక్ చేస్తే మంచిగానే జరుగుతుంది. అందులో కూడా నెగిటివిటీ ఎత్తుక్కుంటే ఏం చేయలేమండి. ఏ పరిస్థితినైనా పాజిటివిటీతో ఎత్తుక్కోవాలని, మా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది ముందుకు వెళ్లాలనే మా ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఓకే అండి, మీకోసం ఒక మంచి పాట వేసేస్తాను, వినేసేయండి.
1: థ్యాంక్
0: యూ అండి.
1: థ్యాంక్ యూ.

0: మంచి మంచి పాటలతో పాటు అతివల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నాం మన కార్యక్రమంలో. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: హలో మేడం గారు. నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నుంచి నా పేరు మీరాబి మేడం.
0: మన షోకి మీరాబిల్ ఎక్కువ కాల్ చేస్తున్నారు కదా మేడం.
2: అవునండి.
1: నేను ఎప్పుడు చేస్తా మేడం, నేను విజయకారిని.
0: అదే అండి, మీ ముందు కాలర్ కూడా మీరాబి గారే. చెప్పండి, మీ అభిప్రాయం తెలియజేస్తారా?
1: మా అభిప్రాయం, మాకు ఇష్టమైన అభిప్రాయం వేశారు మేడం. ఈరోజు మా పాపం చదివించాను మేడం. నేను బాగా చదివించాం. మేము మా వారు మేము ఇద్దరం చదివించి మా పాప ఇప్పుడు బ్యాంకింగ్ ఆఫీసర్ మేడం.
0: అవునండి.
1: అవును మేడం. మా వారికి చదువులేదు.
2: ఎక్కడ చేస్తున్నారండి మీ పాప?
1: అమరావతి. అమరావతిలో మేడం. అమరావతి రాజధానిలో బ్యాంక్ ఆఫీసర్ ఆఫీసర్ మేడం.
0: ఎంత గర్వంగా చెప్తున్నారో చూసారా మేడం.

0: మీలాంటి వారు చాలా ఇన్స్పిరేషనల్ గా నిలవాలని కోరుకుంటున్నామండి.
1: అవును మేడం, నేను అసలు ఎంత మంది చుట్టాలు ఎన్ని మాట్లాడినా కూడా నాకు నా కూతురు ఏందో చూపించారు మేడం. ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్ మేడం.
2: మీరు చదివించాలని చదివించారు పిల్లల్ని?
1: టీచరా,
0: మీరు చదువుకున్నారండి?
1: ఫోన్ చేస్తారు మేడం, నా కొడుకు ఇక్కడ ఎర్రపాలెం మండలం. నా కొడుకు కూడా ఫోన్ చేస్తాడు రేడియోకు, సార్ గారికి తెలుసు మేడం.
2: హలో ఎఫ్ఎం కా అండి? హలో ఎఫ్ఎం కా?
1: హలో ఎఫ్ఎం మేడం, నా కూతురు అందరం చేస్తాం.
2: ఏం పేరండి?
1: మీరావళి సార్. మీరావళి సార్?
0: మీరావళి గారు.
2: మీరావళి గారు
0: అందరూ మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అభిమాన్ అన్నమాట.
1: మాకు అసలు మామూలుగా ఇప్పుడు నాకు అసలు తొంగిపోతుంది మేడం. వెళ్ళంతా ఎన్ని చేస్తా ఉంటగా నేను, నాకు తెలిసింది, నాకు చదువులేదు కాబట్టి తెలిసింది కాబట్టి చెప్పాలని నేను.
0: మీలాంటి శ్రోతలు ఉన్నందుకు మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి.
1: అవును,
0: చాలా మంచి పని చేశారు. అబ్బాయితో పాటు అమ్మాయిని చదివించారు.
1: చుట్టాలు ఎంత మంది ఎన్ని మాటలు మాట్లాడినా కూడా అసలు మేము తగ్గేది లేదు. ఇంకా మా వారు చదివించారు.
0: అవునండి, సమాజానికి మంచి స్ఫూర్తినిస్తున్నారు మీరు. చూసారా ఎంత మంచి పొజిషన్ లో ఉందా అమ్మాయి? అదేనండి, మీ డెసిషన్ అనేది చాలా కరెక్ట్ అని అందరికి నిరూపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి మీరు అభి గారు.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: ధన్యవాదాలండి మీకు కూడా.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 10 గంటలు కావస్తుంది. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం 10 గంటల 15 నిమిషాలకు వివిధ భారతి కార్యక్రమాలు వింటారు.

0: വരും. ആകാശവാണി
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన వైవిధ్యభరితమైన దేశం. భిన్నత్వంలో ఏకత్వం అనే వైవిధ్యాన్ని కాపాడుతూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం భారత రాజ్యాంగ ప్రధాన లక్ష్యం. స్వాతంత్ర్యం అనంతరం జమ్మూకాశ్మీర్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హోదా కల్పించబడింది. అదేవిధంగా ఆర్టికల్ 35A ద్వారా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయి. అయితే ఈ ప్రత్యేక హోదా కారణంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీంతో ఆ ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు చేస్తూ జమ్మూకాశ్మీర్, లడఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించింది. ఈ నిర్ణయం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని చెప్పవచ్చు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జాతీయ పతాకం అనే భావనకు ఇది బలాన్ని ఇచ్చింది. 7 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, పర్యాటకం, ప్రజాస్వామ్యం, పారిశ్రామికాభివృద్ది వంటి అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు ప్రధాన ఉద్దేశం జమ్మూకాశ్మీర్ను దేశ ప్రధాన అభివృద్ది ప్రవాహంలో మరింతగా భాగస్వామ్యం చేయడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా భారత రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం, దేశంలోని అన్ని పౌరులకు సమాన హక్కులు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించడం వంటి అంశాలు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అలాగే ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తగ్గించి శాంతి భద్రతలను మెరుగుపరచడం, జమ్మూకాశ్మీర్లో అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా దేశ సమగ్ర అభివృద్దిలో భాగం చేయడం ఆర్టికల్ 370 రద్దు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఆర్టికల్ 370 రద్దుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, దేశ ఐక్యతను బలోపేతం చేయడం కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన

0: ప్రజాస్వామ్య వ్యవస్థను గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించడం వంటి అంశాలు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అలాగే ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తగ్గించి శాంతిభద్రతలను మెరుగుపరచడం, జమ్మూకాశ్మీర్లో అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా దేశ సమగ్ర అభివృద్ధిలో భాగం చేయడం ఆర్టికల్ 370 రద్దు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, దేశ ఐక్యతను బలోపేతం చేయడం కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకాశ్మీర్లో పూర్తిస్థాయిలో అమలు కాలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే రాజ్యాంగం అమలు కావాలనే లక్ష్యంతోనే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని ప్రధాని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళిగా దేశ సమగ్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని అన్నారు. ప్రజల మద్దతుతోనే రాజ్యాంగ సవరణ జరిగిందని పేర్కొన్న ప్రధాని మోదీ, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు.
1: हमने देश की एकता के लिए किया. बाबा साहब अंबेडकर का संविधान 370 की दीवार के कारण जम्मू कश्मीर की तरफ देख भी नहीं सकता.

0: రాజ్యాంగం ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకాశ్మీర్లో పూర్తిస్థాయిలో అమలు కాలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే రాజ్యాంగం అమలు కావాలనే లక్ష్యంతోనే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని ప్రధాని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళిగా దేశ సమగ్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని అన్నారు. ప్రజల మద్దతుతోనే రాజ్యాంగ సవరణ జరిగిందని పేర్కొన్న ప్రధాని మోదీ, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు.
1: హమనే సంవిధాన్ సంశోధన్ కియా, హమనే దేశ్ కి ఏక్తా కే లియే కియా. బాబా సాహెబ్ అంబేద్కర్ కా సంవిధాన 370 కి దీవార్ కే కారణ్ జమ్మూ కశ్మీర్ కి తరఫ్ దేఖ్ భీ నహీ సక్తా థా. హమ్ చాహతే థే బాబా సాహెబ్ అంబేద్కర్ కా సంవిధాన్ హిందుస్తాన్ కే హర్ హిస్సే మే లగనా చాహియే. ఆర్ ఇసిలియే బాబా సాహెబ్ కో శ్రద్ధాంజలి భీ దేనీ థీ, దేశ్ కి ఏక్తా కో మజబూత్ కర్నా థా. హమ్నే సంవిధాన్ సంశోధన్ కియా, డంకే కి చోట్ పర్ కియా ఔర్ 370 కో హటాయా ఔర్ భారత్ కి సుప్రీం కోర్ట్ నే భీ

0: సంప్రదణ జరిగిందని పేర్కొన్న ప్రధాని మోదీ, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు.
1: సంవిధాన సంశోధన హమ్ దేశ్ కి ఏక్తా కే లియే కియా బాబా సాహెబ్ అంబేద్కర్ కా సంవిధాన 370 కి దీవార్ కే కారణ జమ్మూ కశ్మీర్ కి తరఫ్ దేఖ్ భీ నహీ సక్తా థా. హమ్ చాతే థే బాబా సాహెబ్ అంబేద్కర్ కా సంవిధాన్ హిందుస్తాన్ కే హర్ హిస్సే మే లగనా చాహియే ఔర్ ఇస్లియే బాబా సాహెబ్ కో శ్రద్ధాంజలి భీ దేనీ థీ, దేశ్ కి ఏక్తా కో మజబూత్ కర్నా థా. హమ్నే సంవిధాన సంశోధన కియా, డంకె కి చోట్ పర్ కియా ఔర్ 370 కో హటాయా ఔర్ భారత్ కి సుప్రీం కోర్ట్ నే భీ అబ్ తో ఉస్కో మహార్ లగా ది హై.
0: ఆర్టికల్ 370 రద్దు అనంతరం సాధారణ ప్రజలకు రాజ్యాంగ హక్కులు అందుబాటులోకి వచ్చాయని నివేదికలు పేర్కొంటున్నాయి. మహిళలు ఇతర రాష్ట్రాల వ్యక్తులను వివాహం చేసుకున్నా తమ ఆస్తి హక్కులను కోల్పోకుండా రక్షణ పొందారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించే అవకాశం లభించింది. పహాడీ, పదరి, గద్దా బ్రాహ్మణులు, కోలీ వంటి వర్గాలకు కూడా ప్రత్యేక గుర్తింపు లభించిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. రహదారుల అభివృద్దికి 61,528 కోట్లు కేటాయించగా 8,000

भारती FM 101.3 బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, తీన్ మార్ మో నుంచి ఎవరు పాడారంటే శ్రీరామచంద్ర పాడగా రెహమాన్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:28 దాటి 50 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హార్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, నేను మీ ముందుకు నెలకు ఒకసారి మాత్రమే వస్తాను, అప్పుడప్పుడు 2 సార్లు వస్తాను, వచ్చి కేవలం 24 గంటలు మాత్రమే మీతో ఉంటాను, ఆ తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను, ఏంటది అని అడిగాను. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు, మాకు ఏదో ఒక పాటకి మా పేర్లు చదవండి, అందరికీ అన్ని పాటలు వినిపించాలంటే వీలు పడదు కాబట్టి అంటూ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయిరాములు, రాములమ్మ మెసేజ్ చేశారు. మీ మొదటి ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే గుడుంబ శంకర్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి చరణ్ అండ్ సుజాత పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి.

ఆయన రోజు వందల మందికి హెల్ప్ చేస్తాడు, రోజంతా మైదానంలో కష్టపడతాడు, కానీ ఆయనకి చేతులు కాళ్ళు అస్సలు తడవు. అది ఎలా సాధ్యం అని అడిగాను. చాలామంది అయితే ఆన్సర్స్ పంపించారు. విజయవాడ నుంచి, ఇది కూడా రాంగ్ ఆన్సరే కావచ్చు ఎందుకంటే మీరు మైదానంలో అన్నారు కదా.

0: రమణారావు బెంగళూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రభాకర్ రావు స్వరూప అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. రెయిన్ కోట్ అంటూ పంపించారు నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెం నుంచి. షేక్ తబలా మస్తాన్ బాషా గారు రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా దేవసాన గారు తిక్కమగ్గా ఉంది అని పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా భాస్కర్ పెడల్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती एफएम न्यूज हेडलाइंस तो కేసుమా। ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ్ మాసోత్సవాలను నిన్న నిర్వహించారు। ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు।

0: La Biblia.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

వండర్ఫుల్ సాంగ్ విన్నారు కదా. 11 hours 14 minutes 48 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రాల కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మన చిన్ననాటి మెమరీస్, టీనేజ్లో జరిగినటువంటి సంఘటనలు, వాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మరి తెలుగులో అలాంటి సినిమాల్లో మనకి ఫస్ట్ గుర్తొచ్చే సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. రవితేజ ఈజ్ ఈక్వల్ టు మాస్ మహారాజా కదా. ఈ పదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన రవితేజ వన్ ఆఫ్ ది క్లాసియెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఈ సినిమా.

0: పెదాలు ఏమంటారు
1: చూడు,
0: నడుముని
1: ఇటుప్పు,
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమండి మీషా,
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

వేటూరి గారి పాటలు, రాజశ్రీ గారి పాటలు ఇప్పటికీ తెలుగువారి మదిలో అలా నిలిచిపోయాయి. సో మరి ఇంకొక సినిమా గురించి కూడా చెప్పాలి, అది నా ఫేవరెట్ మూవీ. నా ఫేవరెటే కాదు, ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది అనమాట ఆ సినిమా, అంత బ్యూటిఫుల్ మూవీ. దాని గురించి మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, ఖైదీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిత్ భారతి FM 101.3.

నేను లోకల్. ఈ చిత్రానికి నరేష్ అయ్యర్, మనీషా ఇరబాతిని పాడినటువంటి శ్రీమణి గీతం విన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో 11 hours 50 minutes 29 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ఫైనల్లీ నేను చెప్పాను కదా ఫేవరెట్ మూవీ అని, అండ్ హీరో ఫేవరెట్ హీరో కూడా అనమాట. సో ఈ సినిమా ఏంటి అంటే సీతారామం, 80s లో జరిగే కథ, హను రాఘవపుడి. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ జస్ట్ బ్రిలియంట్ అంతే. యుద్ధంలో రాసిన ప్రేమ కథ, పర్ఫెక్ట్ ట్యాగ్ లైన్ అండి. క్లైమాక్స్ అయితే నా హార్ట్ ఒక సెకండ్ అలా ఆగిపోయినట్లయింది. లవ్ అండ్ లాజిక్ కంప్లీట్గా బ్యాలెన్స్ చేశారు హను రాఘవపుడి. సినిమా చూస్తున్నంతసేపు కూడా అలా కనెక్ట్ అయిపోతాం. ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు కదా, లవ్ సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఆర్మీ సీన్స్ కానీ, సీన్ ఏదైనా కూడా 200% జస్టిఫికేషన్ అయితే చేశారు. మరి రష్మిక యాజ్ అఫ్రిన్ కథను ముందుకు తీసుకెళ్లే చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. అంతే డిగ్నిఫైడ్గా పోర్ట్రే చేసింది. రామ్, సీత, దుల్కర్, మృణాల్, ది బెస్ట్ చాయిస్ ఆఫ్ హీరో హీరోయిన్ అని చెప్పాలి. బోత్ లివ్డ్ ఇన్ దేర్ క్యారెక్టర్స్. నాకైతే స్క్రీన్ మీద వాళ్ళని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కానీ, బీజిఎం కానీ, అస్ ద సోల్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పాలి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.

సినిమా చూస్తున్నంత సేపు కూడా అలా కనెక్ట్ అయిపోతాం. ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు కదా, లవ్ సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఆర్మీ సీన్స్ కానీ, సీన్ ఏదైనా కూడా 200% జస్టిఫికేషన్ అయితే చేశారు. మరి రష్మిక యాజ్ అఫ్రిన్ కథను ముందుకు తీసుకెళ్లే చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట, అంతే డిగ్నిఫైడ్గా పోర్ట్రే చేసింది. రామ్, సీత, దుల్కర్, మృణాల్, ది బెస్ట్ చాయిస్ ఆఫ్ హీరో హీరోయిన్ అని చెప్పాలి. బోత్ లివ్డ్ ఇన్ దేర్ క్యారెక్టర్స్. నాకైతే స్క్రీన్ మీద వాళ్ళని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ గానీ బీజిఎం గానీ అస్ ద సోల్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పాలి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు పర్యటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముంపునకు గురైన పంట పొలాలను స్వయంగా పరిశీలించిన మంత్రి రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. షెడ్యూల్

కులాలు తెగలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువన ఉన్న ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహంపై ఒడిశా అధికారులతో జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని రాష్ట హోంశాఖ మంత్రి అనిత ఆదేశించారు. ముంపు అవకాశమున్న మండలాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఈ నెల 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ఈ ఆదివారం సెప్టెంబర్ 27వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఈ రోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకునేవారు సమర్పించాల్సిన ఫారం 6లో మార్పులేమీ చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న పేర్కొంది. అందులో కేవలం

Yes, we do not with Bharti FM on 1.3 with me, Jyoti, 12 hours, 21 minutes, 42 seconds low on the VB clock and meeku telsa program low unnam. మాట్లాడడానికి కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఫోన్ కొనుక్కున్నప్పటికీ కూడా వాటిని ఎక్కువగా టైం చెక్ చేసుకోవడానికి వాడేస్తున్నారు. గడియారాలు మాయమైపోయాయి, వాటి స్థానాన్ని ఫోన్లు ఆక్రమించేశాయి. గడియారాల స్థానంలో ఈ మొబైల్ ఫోన్స్ అనేవి రీప్లేస్ అయ్యాయన్నమాట. కనీసం పిల్లలకైనా సరే ఈ అలవాట్లను తగ్గించే ప్రయత్నం చేయండి. చిన్నతనంలో అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి గడియారం చేతిలో పెట్టుకుని టైం నేర్పించేవాళ్ళు. గడియారం చూసి టైం ఎంత అయిందో చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు టైం అనగానే మొబైల్ మీద ఆ స్క్రీన్ మీద చూసేసి ఆ నంబర్స్ చూసి చెప్పేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఎంతవరకు కరెక్ట్ ఇది? అసలు మన బ్రెయిన్కి పని అనేది ఇస్తున్నామా?

మార్గమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. వివరాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి

0: వడనగర్ వరకు సేవా యాత్రికులు చేపట్టిన యాత్ర సందర్భంగా వారితో మోదీ అంతర్జాలం ద్వారా ముచ్చటించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడనగర్ తనకు అందించిందని, ఇక కాశీ ఆ విలువలను అనేక సేవాపరమైన రంగులు జోడించిందని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందిన వారి స్పందనను యువత స్వయంగా తెలుసుకుంటున్నారని, యువత కూడా సేవలోని ఆనందాన్ని తెలుసుకోవడం తనకి సంతోషాన్నిస్తోందని అన్నారు.
1: सरकार की योजनाएं सिर्फ पैसे खर्च करना, राजनीतिक माइलेज कमाना इतना नहीं होता है. अगर वो योजना आखिरी व्यक्ति तक पहुंचती है तो उसके लिए तो एक नया जीवन शुरू हो जाता है और उसका जो संतोष है वो बड़ा अद्भुत होता है.
0: గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని, మహిళల్లో స్వావలంబన పెరిగిందని అన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన నేర్పిన సేవ, సంతులనం, ఓర్పు, సహకారం, సానుకూల దృక్పథం, అర్థం చేసుకునే తత్వం, చర్చలు అనే 7 సూత్రాలు మరలా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు.
1: सरकार की योजनाएं सिर्फ पैसे खर्च करना, राजनीतिक माइलेज कमाना इतना नहीं होता है. अगर वो योजना आखिरी व्यक्ति तक पहुंचती है तो उसके लिए तो एक नया जीवन शुरू हो जाता है और उसका जो संतोष है वो बड़ा अद्भुत होता है.
0: గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని, మహిళల్లో స్వావలంబన పెరిగిందని అన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన నేర్పిన సేవ, సంతులనం, ఓర్పు, సహకారం, సానుకూల దృక్పథం, అర్థం చేసుకునే తత్వం, చర్చలు అనే 7 సూత్రాలు మరలా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానితో జరిపిన సంభాషణ సందర్భంగా సేవా యాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. నానాటికి మరింత దగ్గరవుతున్న ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు ఏ ఒక్క దేశమూ తనంతట తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అంతర్జాతీయ వ్యూహాత్మక సంధాన కార్యక్రమం ఇన్స్టెప్ 4వ సంచికలో భాగంగా ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో రాధాకృష్ణన్

మాల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని, మహిళల్లో స్వావలంబన పెరిగిందని అన్నారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన నేర్పిన సేవ, సంతులనం, ఓర్పు, సహకారం, సానుకూల దృక్పథం, అర్థం చేసుకునే తత్వం, చర్చలు అనే 7 సూత్రాలు మరలా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానితో జరిపిన సంభాషణ సందర్భంగా సేవాయాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. నానాటికి మరింత దగ్గరవుతున్న ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు ఏ ఒక్క దేశమూ తనంతట తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అంతర్జాతీయ వ్యూహాత్మక సంధాన కార్యక్రమం ఇన్స్టెప్ 4 సంచికలో భాగంగా ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో రాధాకృష్ణన్ ప్రతినిధులను కలుసుకున్నారు. భారతీయ సిద్ధాంతాలైన వసుధైక కుటుంబం, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు, ప్రపంచ ప్రజలందరూ ఒక ఇంటి వారేనని తెలుపుతాయని అన్నారు. ఈ దృక్పథమే భారత్ G20 అధ్యక్షతకు మౌలిక సూత్రంగా నిలిచిందని, సమ్మిళిత సహకార స్ఫూర్తితో ఇతర దేశాలతో అనుసంధానమయ్యేందుకు దారి చూపుతోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ దేశానికి స్వర్ణాన్ని అందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, చక్కని భాగస్వామ్యం, అవగాహన విజయానికి దోహదపడ్డాయని అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈరోజు ఆకాశవాణి శ్రీనగర్లో ప్రాంతీయ ఛానళ్ల మేనేజర్లతో సమీక్ష

ప్రతినిధులను కలుసుకున్నారు. భారతీయ సిద్ధాంతాలైన వసుధైక కుటుంబం, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు ప్రపంచ ప్రజలందరూ ఒక ఇంటి వారేనని తెలుపుతాయని అన్నారు. ఈ దృక్పథమే భారత్ G20 అధ్యక్షతకు మౌలిక సూత్రంగా నిలిచిందని, సమ్మిళిత సహకార స్ఫూర్తితో ఇతర దేశాలతో అనుసంధానమయ్యేందుకు దారి చూపుతోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ దేశానికి స్వర్ణాన్ని అందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, చక్కని భాగస్వామ్యం, అవగాహన విజయానికి దోహదపడ్డాయని అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈరోజు ఆకాశవాణి శ్రీనగర్లో ప్రాంతీయ ఛానళ్ల మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వికేంద్రీకరణ ద్వారా తమకు దక్కిన అధికారాలను, సౌలభ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవాలని, అవసరాలను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, వాణిజ్య అవసరాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 4వ సంచిక ఈరోజు ఉత్తర్ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ప్రారంభమవుతుంది.

దేశానికి స్వర్ణాన్ని అందించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు అభినందనలు తెలియజేస్తూ చక్కని భాగస్వామ్యం అవగాహన విజయానికి దోహదపడ్డాయని అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈరోజు ఆకాశవాణి శ్రీనగర్లో ప్రాంతీయ ఛానళ్ల మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వికేంద్రీకరణ ద్వారా తమకు దక్కిన అధికారాలను సౌలభ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవాలని అవసరాలను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం వాణిజ్య అవసరాలకు సమప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 4వ సంచిక ఈరోజు ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, తయారీదారులు, ఎగుమతిదారులు ప్రదర్శన ద్వారా నేరుగా ప్రపంచ మార్కెట్తో అనుసంధానం అవగలరని భావిస్తున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 50 minutes 47 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో రీసెంట్ గా యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన సర్వేలో ఒక సెల్ ఫోన్ మీద 17,000కు పైగా బ్యాక్టీరియా ఉంటుందని తేల్చేశారు. మరి ఈ లెక్కన మనం ఎన్ని రకాల బ్యాక్టీరియా

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 50 minutes 47 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో రీసెంట్ గా యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన సర్వేలో ఒక సెల్ ఫోన్ మీద 17,000కు పైగా బ్యాక్టీరియా ఉంటుందని తేల్చేశారు. మరి ఈ లెక్కన మనం ఎన్ని రకాల బ్యాక్టీరియాకి అలవాటై ఉన్నామో ఎవరికి వారే అంచనా వేసుకోవచ్చు. అయితే జో, ఫోన్ వాడటం మానేయమంటావా అని అనుకుంటున్నారు కదా. నాకు అర్థమైంది, ఫోన్ ఎలా మానేస్తారు? అసలు ఫోన్ వాడటం మానేయమని కాదు, మానటం ఎవరి వల్ల కూడా కాదు. కానీ కనీసం ఇప్పుడైనా సరే ఎవరి

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. కల్లాల వద్ద నుంచి ధాన్యం రవాణాను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ సిబ్బందిదే అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో ఈరోజు ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో పలు డివిజన్లు అధికారులతో కలిసి రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్లపై నీరు నిలబడకుండా ప్రధాన కాలువలకు మళ్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ రోజు పరిశీలించారు. సాలూరు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో చేరిన వరద నీటిని పరిశీలించిన మంత్రి ప్రయాణికుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని కానిస్టేబుళ్లకు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఈ రోజు జరిగిన

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ 1:03:39 లో ఉంది విబి క్లాక్. ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. నేటి కంప్యూటర్ యుగంలో సైకిల్ నుంచి అంతరిక్షయానం వరకు మహిళలు ఎన్నో రంగాల్లో తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు కదా. దేశం ప్రగతి వైపు సాగుతున్న ఈ టైంలో దాదాపు పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. సాధించాలనే తపన ఉంటే ఏది అసాధ్యం కాదు అని ప్రూవ్ చేస్తున్నారు కూడా. మరి ధీరాలో మాట్లాడుకుందాం మహిళలకు సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. రైట్ నౌ మీకోసం మన శంకర వరప్రసాద్ గారు చిత్ర నుంచి భీమ్స్ మధుప్రియ కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసి

0: भारती FM 101.3। లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్ కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఈ పాట వింటూ ఉంటే అలా మైమర్చిపోతాం అండ్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాధనా సర్గం, అద్భుతంగా పాడినటువంటి వెన్నెల వెన్నెల కంటి గీతం ఇది మజా చిత్రం నుంచి. వన్ అవర్ 43:27 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ధీరాలో ఉంది మహిళల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ నుంచి డ్రెస్సింగ్ స్టైల్ వరకు వెళ్ళిపోయాం కదా. సో మరి అసలు విషయం ఏంటంటే ఈ రోజుల్లో మహిళలు ఆటోలు కూడా నడిపేస్తున్నారు, నింగి నేల ఎక్కడైనా సరే పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మహిళలు బస్సు నడపడం అనేది చాలా రేర్గా జరుగుతున్నప్పటికీ సంప్రదాయ చీరకట్టులో భయం లేకుండా అదరకుండా బెదరకుండా బస్సును నడపడం అనేది మామూలు విషయం కాదు కదా. నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. అమ్మాయిలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని ప్రూవ్ చేసిన విషయం ఇది. డ్రైవింగ్ అంటేనే అసలు ట్రాఫిక్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. టూ వీలర్ కార్ విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉండాలి కదా, మరి లారీ బస్సు ఇలాంటి భారీ వాహనాల విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. అసలు అవి నడపాలంటే ఎంతో సాహసంతో కూడుకున్న విషయం కదా. అయితే ఒక మహిళ చాలా ఈజీగా చక్కగా సీట్ బెల్ట్ పెట్టుకుని మరీ వోల్వో బస్ నడిపిస్తుంది. అది కూడా మన భారతీయ సంస్కృతిని సమర్థిస్తూ ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా వరకు కూడా ఈ బస్సును డ్రైవ్ చేసేసింది. సోషల్ మీడియాలో ఈ విషయం అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది వెతికి పట్టుకోవాలంతే. చాలామంది ఏమనుకుంటారంటే నేను చదువుకోలేదు, నేను ఇంకేదైనా సరే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో అనుకుంటుంటారు నాకు ఇది కాదేమో, నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో. కానీ ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టాలెంట్ అనేది ఇచ్చేస్తాడు, అది అలా ఉంటుందన్నమాట. బట్ కానీ దాన్ని మనం వెతికి పట్టుకుని కరెక్ట్ వేలో పెట్టుకుంటే సక్సెస్ సాధించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోవన్నమాట. అది ధీరా. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. అతడు మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. వెదర్ అప్డేట్ తెలుసుకుందాం. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాలలో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడా ఆకస్మిక వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వెదర్ అప్డేట్ విన్నారు.
2: FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్ మెలోడ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు
3: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: బాగుందిగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినారు కదా, ఏఆర్ రెహమాన్ గారు అద్భుతంగా పాడినటువంటి పాట మరి. 2 hours 39 minutes 41 seconds లో ఉంది. వి బీ క్లోక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ కి అందరూ రెడీగా ఉన్నారు కదా.

సో మరి చాలా మెసేజెస్ అయితే అలా అలా వెయిట్ చేసేస్తూ ఉన్నాయి. చూద్దాం, అన్నీ కూడా చూద్దాం, అందరి మెసేజెస్ చూద్దాం. బట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి ఇచ్చేస్తాను నేను మీకు. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా, మరి ముఖ్యంగా పాజిటివ్గా, గుర్తుంది కదా, పాజిటివ్గా ఆన్సర్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి. మరి సంధ్య సంధ్యలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చాలు భాను, పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి. ఈ విషయం తెలియక నేను ఒక పొరపాటు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ నేను ఇంకో పొరపాటు చేసి ఈ కుటుంబాన్ని బాధ పెట్టలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్తారు ఒక హీరో, హ్యాండ్సమ్ హీరో. ఎవరా హీరో, ఏంటా సినిమా, గెస్ట్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి ఆన్సర్ ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నో మీకోసం అత్తారింటికి దారేది చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. డిఎస్పీ పాడినటువంటి పాట, డిఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట, ఫ్రమ్ ద మూవీ అత్తారింటికి దారేది. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

6:49 ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సంద్రి. సంద్రి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి సినిమాకి సంబంధించిన ప్రశ్న అయితే ఒకటి అడిగేశాను, ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చాలు భాను, పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి. ఈ విషయం తెలియక నేను ఒక పొరపాటు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ నేను ఇంకో తప్పు చేయను, ఈ కుటుంబాన్ని బాధ పెట్టలేను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పిన హీరో ఎవరు, ఏంటా సినిమా అని అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారండి, సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే పాలెంపొలియా ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఈరోజు సందడే సందడి మీరే డైరెక్షన్లో సూపర్గా ఉంటుందట, సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత భాస్కర్ పెడన్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గొల్లేపల్లి నుండి మిర్యాల

గోవర్ధన్ వాణి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. తిరుపతి దామినేడు నుండి కే ఉషారాణి, కే భాస్కర్ రావు రైట్ ఆన్సర్. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్, కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. యా ఎలా ఉన్నారు, 2 రోజుల నుంచి వర్షం అట పెడన్లో, సో సూపర్. అన్ని చోట్ల వర్షం పడుతుంది, వర్షాకాలంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, వర్షాలు పడుతున్నాయి అండ్ వరదలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా అందరూ కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. వెల్కమ్ టు సందడి సందడి అంటూ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలనీ నుండి మెసేజ్ చేశారు, ఫుల్గా భోంచేశానండి. సో మరి ఆన్సర్ ఎక్కడ మీది? శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, వారం క్రితం పాడైనటువంటి మా రేడియో సెట్, దానంతట అదే వస్తుంది. ఈరోజు తీరా చూస్తే మీరు షో చేస్తున్నారు, అదే మ్యాజిక్ అట. అబ్బా అబ్బా అబ్బా. ఎనీవే థ్యాంక్ యూ అండ్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి మేడం అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నమస్తే అంటూ సోమనాథం జనార్దనరావు తాడిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం సందేశ సందడికి స్వాగతం అంటున్నారు, బట్ ఆన్సర్ లేదు. ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, మూసాపేట మహబూబ్ నగర్ నుండి నేను బాగున్నానండి. కృష్ణా జిల్లా కాజీ నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా మెసేజ్ చేశారు. అండ్ జో వచ్చింది, జోష్ తెచ్చిందిట, ఎవరు? రమేష్ నాయుడు. ఓకే అండ్ వెంకీ ఫ్రమ్ గోనెగండ్ల. ఓకే, ఇందాక మొబైల్ ఫోన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మీకు తెలుసాలో దాని గురించి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఇంకానా, ఇంకా ఇంకా ఇంకా. ఓకే వాల్యూమ్ ఎక్కువగానే ఉంది, బట్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరెవరు పంపించారు. సో చాలా మెసేజెస్ ఉన్నాయండి, ఇంకా ఇప్పటికీ మనం ఒక 15 మెసేజెస్ చూసేసాం, ఇంకా 45 మెసేజెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మెసేజ్ విజయ్ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నేను ఇంకోసారి రిపీట్ చేసేసాను కూడా, నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అంటూ నాయుడుపేట నుండి నాగమణి మెసేజ్ చేశారు. ఓకే అండ్ నెక్స్ట్ మహాలక్ష్మి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి పవన్ కళ్యాణ్ అంటున్నారు, కాదు కదా, రాంగ్ ఆన్సర్. మిరియాల తిరుమలయ్య ఆండాలు పుట్టపాక నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోల నాగలక్ష్మి నందివెలుగు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుండి కరుణ, రైట్ ఆన్సర్. హాయ్ అంటూ మునెమ్మ పెద్దపరియ విలేజ్ తిరుపతి జిల్లా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బాగున్నారా, యా నేను బాగున్నానండి. పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవాణి, లక్ష్మీకాంత్ రవ్వలి మహబూబ్నగర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుబా ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు, నంద్యాల డిస్ట్రిక్ట్. ప్రియమైన నీకు కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. ఓకే అండ్ శతమానం భవతి కూడా కాదండి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ కలందమరానా, ఎక్కడి నుంచి అండి అది, ఊరి పేరు నాకు అర్థం కాలేదు కానీ వెంకటేష్ మెసేజ్ చేశారు. సీను ఐరాల వీళ్ళందరూ కూడా. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. జోగారు సందడి సందడి చేస్తూ మీరు చెప్పే మంచి మంచి విషయాలు వింటూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ, అయ్యో ఆ రెండు మూవీస్ కూడా కాదు, అవారా 7 బార్జీ బృందావన్ కాలనీ కాదు. ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, వింటూ ఉండండి. అండ్ క్లూ కూడా ఇచ్చాను, హ్యాండ్సమ్ హీరో అని చెప్పని, మన్మధుడు. ఓకే అండ్ రైట్ ఆన్సర్ దాసరిపాలెం గుంటూరు జిల్లా పోల్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే హాయ్ మేడం అంటూ గౌస్ మెసేజ్ చేశారు అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి. క్వశ్చన్ ప్లీజా, అయ్యా సెకండ్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా. సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ ఫ్రమ్ నెల్లూరు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ హాయ్ అంటూ వెంకటేష్ నువ్వు నాకు నచ్చావు, కాదు కదా, బీవీ సుబ్బారావు గారు మార్కపూర్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు, రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ గణేష్ వేదవతి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సూర్యవంశం వెంకటేష్ అంటున్నారు, కాదు కదా. వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎర్రగూడూరు విలేజ్ నుండి నంద్యాల. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడం అంటూ కుసుమ మెసేజ్ చేశారు, అంబటి నగర్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుమని పెడన నుండి, మీ పేరు బాగుంది,

నెక్స్ట్ కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే మెలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు. నితిన్ కాదు, అది రాంగ్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్ రాంగ్ ఆన్సర్ అండి. సుస్వాగతం పవన్ కళ్యాణ్ కాదు. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న, శివగంగ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే ముసపెట్ నుండి నరేష్ రైట్ ఆన్సర్. అండ్ ప్రభాస్ మూవీ మిర్చి అంటూ మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్ అది స్వప్న. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి సూరిబాబు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారు అంటే హాయ్ అంటూ రాఘవేంద్ర, వీరేష్, ఇబ్రహాంపురం కొట్టాల నుండి మెసేజ్ చేశారు. పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. రేడియోలో ఓకే సెట్ ప్రసారం ఆగుతూ వస్తుంది అంటే క్లైమేట్. ఓకే మేబీ డెఫినెట్గా థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు, మిర్చి అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ జోజీ అంటూ సంతోషం, ఎస్ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి పంపించారు. అండ్ అలాగే కృష్ణా జిల్లా కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వాతావరణం చల్లగా ఉంది మేడం వచ్చారంటే ప్రోగ్రామ్ అదో లెవెల్ అంటూ రామల్లకోట నుండి దుబాయ్ బాషా, అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ హాయ్ మా కాలేజ్ మేడం వాయిస్లా ఉన్న జ్యోతి అక్క వచ్చింది సూపర్ అంటూ కడప వినయ్ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ నందికొట్కూరు నుండి దర్గయ్య మెసేజ్ చేశారు. అండ్ అలాగే సమాధానం అంటూ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ దేవసేన ఇప్పుడే రేడియో పెట్టారా మీరు? ఓకే సెకండ్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ రాజోలి నుండి బొరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ ఆహ్వానం ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుండి మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్. నారాయణపేట జిల్లా అరుణ, మోహన్జీ, దివ్యభాయ్, అజయ్, శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ చేశారు, అయ్యో. నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు, రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు వెంకటేష్ అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నక్కి, మీరాబాయ్, మోతిబాయ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అంజన్ దేశిరెడ్డి పల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీష్ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ భరతి జమ్మలపాలెమా జమ్మిపాలెం అక్కడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారనమాట. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవి, చాలా మెసేజెస్ ఉన్నాయి కదా. సో అది మ్యాటర్. ఇందుకే మనం రైట్ ఆన్సర్ ఏంటో చెప్పాలి కదా. సంతోష మూవీలో నాగార్జున చెప్తారండి ఎవరితోటి, శ్రేయతోటి.

ఇంకొక మెసేజ్ కూడా ఉంది, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుండా. ఓకే, మెసేజ్ చేశారు అనమాట. సో అది మ్యాటర్. మరి మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఒక సామెత అడుగుతాను, యాక్చువల్గా ఈ సామెతని హాఫ్ నేను చెప్తాను, మిగతా హాఫ్ మీరు కంప్లీట్ చేయాలన్నమాట. ఆకలి వేస్తోంది అత్త అంటే ఏదో అన్నారట, ఆ ఏంటి అనేది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తూ ఉండండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 7801 1 1 7 8 0 0 1 1 ఖరీఫ్ పంట ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక కార్యశాలలో మంత్రి ఈ రోజు పాల్గొన్నారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీసు శిక్షణా కేంద్రంలో జరిగిన ప్యాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్య అతిథిగా ఆయన ఈరోజు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు అందజేశారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన కిసాన్ మేళా 2026లో భాగంగా రైతులు శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్ట్రంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ఎన్నికైన వారి పదవీకాలం పూర్తవడంతో ఈ ఏడాది మార్చి 18 నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. ఈ నెల 17తో ఆ గడువు పూర్తవడంతో మరో 6 నెలల పాటు లేదా ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు ఏర్పడే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించాలని మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యాన పంటలపై తక్షణమే క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టం, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 108 కిలోమీటర్ల మేర జలమార్గం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన సిద్దం చేస్తుందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ రోజు స్పందిస్తూ విజయవాడ అమరావతి మీదుగా సుమారు 1,700 కోట్ల రూపాయలతో కూడిన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల అథారిటీ ప్రతిపాదించిందని చెప్పారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

సంతోషం చిత్ర నుంచి చిత్ర గారు బ్యూటిఫుల్ గా పాడినటువంటి, సారీ ఉష గారు పాడినటువంటి పాట, ఎంత బ్యూటిఫుల్ సాంగ్ కదా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా రాశారు ఈ పాటని. కొన్ని పాటలు వింటూ ఉంటే ఆ లిరిక్స్ అవన్నీ కూడా మనసులోతుల్లో నుంచి వస్తాయి కదా, ఎంత అద్భుతంగా రాస్తారో ఉష గారు, అంతే అద్భుతంగా పాడారు ఈ పాటని. అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. త్రీ అవర్స్ 8:32 వీబి క్లాక్. మరి సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను కదా, ఆకలి వేస్తోంది అత్త అంటే ఆ సామెతను కంప్లీట్ చేయండి అని చెప్పాను. సో ఎవరెవరు కంప్లీట్ చేసి పంపించారో చూద్దాం. పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు, ఫస్ట్ మెసేజ్ అయితే పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు నుంచి వచ్చిందండి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట నుండి రాంగ్ ఆన్సర్ అండి నరేష్ గారు. ఓకే నరేష్ రోజా. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మైగూడ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ అన్నం మటుకులు ఏంటండి, గౌస్ అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోలా ఏడుకొండలు నందివెలుగు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ కోస్తుబా ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు నంద్యాల డిస్టిక్ రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి మెసేజ్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్, విజయ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి. అవునా, ఇది రాంగ్, ఇలాంటి సామెత అయితే నేను వినలేదు. అండ్ నెక్స్ట్ సాయి సిరీజ బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ దామర్ల చినిమస్థానరావు దామర్ల పెదమస్థానరావు మంగళగిరి నుండి మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్, అండ్ మధుప్రసాద్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అన్నం పెట్టమంటాడా అంట బీవి సుబ్బారావు మార్కాపూర్ నుండి, అది కాదు కదా సామెత. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుమని మెసేజ్ చేశారు వీరభద్రాపురం పెడన్ నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, రాఘవేంద్ర ఇభరాంపురమా ఓకే అన్నం పెట్టమన్నట్ట కాదు కదా, నిన్న నుండి శోభరాణి రంగారావు సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి, అండ్ రామల్లకోటి నుండి దుబాయ్ భాష అబ్దుల్ మున్నార్ ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ గుడి రైట్ ఆన్సర్, ఎంఎస్ దుర్గారావు ఎప్పుడు ఆ మాట అంటే ఇప్పుడు ఆ మాట అంటే కోడళ్ళు దాన్ని దాంతోనే కొడతారట సూపర్ అసలు ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు, ఎలా వస్తాయండి మీకు ఇలాంటి ఆలోచనలు. ఎస్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, మీ పేరు ఎక్కడండి, మీ పేరు పంపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది, మీనాక్షి మీ పేరు పంపించాలి కదా, ఓకే ఆన్సరు మీ పేరు అని చెప్తూనే ఉంటాను నేను. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసిరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ తిరుపతి దామినేడు నుండి ఉషా రాణి భాస్కర్ రావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు, హాయ్ జ్యోతి గారు, ఈరోజు నా అభిమాన గాయకుడు బాలుగారి వర్ధంతి సందర్భంగా బాలుగారికి నా ఘన నివాళి అంటూ, అసలు మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాట లేకుండా ఉండదు కదా మన ప్రోగ్రామ్స్లో కానీ ఎక్కడా కూడా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్, ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి డి అరుణ్ మోహన్ బాయ్ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ వీళ్ళందరూ కూడా, అత్త కోపం వచ్చిందట అయ్యో. రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదయపాలెం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్, అండ్ రేణుక మెసేజ్ చేశారు బట్ ఆన్సర్ ఏది ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, నెక్స్ట్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ

the right answer. And next message, Sridevi Sailaja, Varalakshmi is Varna. Right answer. And Vijayawada Vinay, Vijay, Teju, Jyoti, Rocking Madhuva. ఏంటవి? ఈ పేర్లేంటో నాకు అర్థం కాలేదు కానీ మొత్తానికి ఆన్సర్ అయితే వచ్చింది. మీ పేరు విజయవాడ నుండి వినయ. ఓకే. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మూసాపేట్ నుండి నరేష్. రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, రేవత్ జమ్మపాలెం నుండా. ఓకే, భారతి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుంతకల్ నుండి రేణుక మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ లేదు. ఓకే, గడ్డం అంకయ్య, బండారుపల్లి, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి. రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మేకలోళ్ళ ఇంటికి వెళ్ళమన్నారంట ఆకలేస్తే. అయ్యా, ఇలాంటి సామెత కూడా ఉందా? నాయుడుపేట నుండి నాగమణి మెసేజ్ చేశారు, సూపరు. అండ్ నెక్స్ట్ మెసేజ్, దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, ఇనమడుగు నుండి. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, కే పెదనరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్ ఫ్యామిలీ మెంబర్స్, అన్నం పెట్టను అంట. నెక్స్ట్ శ్యామ్, కల్లూరు నుండి, ఈ రోజుల్లో రోలు రోకళ్ళు ఎక్కడున్నాయి? ఆ సామెత చెబితే రోకలి అంటే ఏంటి అత్తా అని అడిగే రోజులు ఇవంట. ఎగ్జాక్ట్లీ కదా, ఎక్కడ చూసినా కూడా ఈ మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి రోకళ్ళు రోళ్ళు కనిపించే ఇది లేదనమాట. సో అది మ్యాటర్. ఇందుకి ప్రశ్న ఏంటి, నేను అడిగింది సామెత అడిగాను కదా, ఆకలి వేస్తోంది అత్త అంటే రోకలి మింగవే కోడలా అందట. సో అదన్నమాట మ్యాటర్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా?

సో హెల్దీ ఐటమ్స్లో మనం తీసుకునే ఫుడ్లో హెల్దీగా ఉండాలి అంటే మనకి ప్రోటీన్ గురించి మాట్లాడుకుంటాము, మన బాడీకి కావాల్సినటువంటి పోషకాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఫిష్ అనేది చాలా మంచిది మన హెల్త్కి అని చెప్పని. సో చాలామంది ఫిష్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారని రకరకాల ఫిష్లు కూడా తింటూ ఉంటారు. బట్ అయితే ఈ ఫిష్లో కూడా కొంచెం డేంజరస్, అంటే మోస్ట్ డేంజరస్ ఫిష్ ఒకటి ఉంది, అత్యంత విషపూరితమైన చేప అనమాట. ఎస్, ఆ చేప ఏంటి అనేది గెస్ చేయండి. ఓకేనా? అత్యంత విషపూరితమైన చేప, మోస్ట్ డేంజరస్ ఫిష్, గెస్ చేసి 8662488 14. ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం అడవి దొంగ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది. చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సో వర్షాలు పడుతుంటే ఆనందంగానే ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. సో చాలా రోజుల నుంచి, ఐ మీన్ 3 రోజుల నుంచి కంటిన్యూస్గా అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మరి వర్షపు నీరు నిలిచిన ప్లేసెస్లోకి, మ్యాన్ హోల్స్ దగ్గరికి పిల్లల్ని అస్సలు వెళ్ళనివ్వకండి. వర్షపు నీటిలో ఆడుకోవడానికి పిల్లలు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోండి, ఓకేనా? అలాగే కాలువలు, డ్రెయిన్లు, ఫ్లోటింగ్ వాటర్కి దగ్గరగా పిల్లలు పెద్దలు వెళ్ళటం అత్యంత ప్రమాదకరం. సో రోడ్లపై నీరు ప్రవహిస్తున్నప్పుడు ఇన్ కేస్ బండి మీద గనక, 2 వీలర్స్ మీద మీ పిల్లల్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, ఇంకా విద్యుత్ పరికరాలకు పిల్లల్ని దూరంగా ఉంచండి. తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ అందించండి. ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వైబ్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రాంలో ఉన్నాం కదా. ఇంకొక విషయం ఏంటంటే, మీ ఇంటి పరిసరాల్లో అస్సలు నీరు అనేది నిలువ ఉండకుండా జాగ్రత్త తీసుకోండి, అలాగేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటారు, అలా పాడేయకండి. ఈ వర్షాలు వరదల కారణంగా దోమలు పెరిగే అవకాశం కూడా ఉంది. మరి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. మరీ ముఖ్యంగా తాగే నీటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటి మాత్రమే తీసుకోండి. ఇంకా ఏంటంటే, కొంచెం ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, శిథిలావస్థలో ఉంటాయి, పాడైపోయి పాత బిల్డింగ్స్ ఉంటాయి కదా, వీటికి దూరంగా ఉండండి. అవి కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇంకా హెల్త్ ఇష్యూస్ గనక ఏమైనా వస్తే మాత్రం ఇమ్మీడియట్గా నియర్ బై ఉండేటువంటి, అంటే సమీపంలో ఉన్నటువంటి ప్రజా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. వర్షాలు తగ్గే వరకు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఇంట్లో పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? సో మరి సందడి సందడి ప్రోగ్రామ్

థర్డ్ క్వశ్చన్ అయితే ఇచ్చేసాను. అత్యంత ప్రమాదకరమైన అంటే విషపూరితమైన చేప అన్నాను కదా, మోస్ట్ డేంజరస్ ఫిష్ అని చెప్పాను. నాకు మెసేజెస్ అయితే చాలా వచ్చేసినాయి, ఎవరెవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారో చూసేద్దాం. మరి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ అడవి దొంగలో పాట పడితే ఇక్కడ వర్షంలో డాన్స్ మామూలుగా లేదు అంటున్నారు. సూపర్గా ఎంజాయ్ చేశారనమాట. అది మ్యాటర్, అది ఇప్పుడే చెప్పాను. వర్షం వాటర్లో జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను. నెక్స్ట్,

నుండి జయన్న రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుండి కరుణ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి సుభాష్ని వీళ్ళందరూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ సాయి కుమార్ అయోధ్య నగర్ విజయవాడ నుండి రాంగ్ ఆన్సర్. దేవసేన మెసేజ్ చేశారు తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ గ్రేట్ వైట్ షార్క్ కాదు కదా తర్వాత పంపించింది రైట్ ఆన్సరే. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. రమాదేవి ఇసుకపల్లి నుండి ఓకే కాదు. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కనకరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసింహ శివగంగ కూడా రైట్ ఆన్సర్. నిన్న నుండి శోభారాణి రంగారావు ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి గారు తిరుపతికి వస్తే మా ఇంటికి రండి. తిరుపతి దామినేడు నుండి కే ఉషారాణి భాస్కర్ రావు రైట్ ఆన్సర్ పంపించారు. ఎనీవే దర్శనానికి వచ్చినప్పుడు రావాలన్నమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి తను పిలిచినందుకు. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య బుడగ చేప అంటున్నారు కాదు కదా. జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అంట. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌరీ తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆచారిపేట విలేజ్ వీరమ్మ వరలక్ష్మి శ్రీదేవి మెసేజ్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. జిల్లా సేప అంటే ఏంటండి. ఓకే రేణుక మెసేజ్ చేశారు. ఆదిత్య అనుదీప్తి కూడా మెసేజ్ చేశారు గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జానకిరామ్ ఉమా నందికమ్మ నుండి రైట్ ఆన్సర్. పాలింపూలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తిజావల్లి కూడా రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని నుండి రైట్ ఆన్సర్. అండ్ గుండుపేట విలేజ్ వినయ్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. నాకు తెలుసు జోజీ వాన పాట వినిపిస్తారని అంట. ఆన్సర్ విషయానికి వస్తే రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ గమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అత్యంత శక్తివంతమైన టెట్రోడోటాక్సిన్ అనే విషపూరితమైన చేప అంటూ మెసేజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ అనంతపురం నుండి హౌసింగ్ బోర్డ్ క్వాలిటీ టైలర్ రమేష్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రామలకోట నుండి దుబాయ్ బాషా ముబీన్ బేగం అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ దసగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్తాన్రావు దామర్ల పెదమస్తాన్రావు రైట్ ఆన్సర్. అండ్ వరప్రసాద్ గౌడ్ ఎర్రగూడూరు నుండి మెసేజ్ చేశారు నంద్యాల డిస్టిక్ రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి నవ్య అక్షయ విరాట్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మధుప్రసాద్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి హాయ్ అన్నారు ఆన్సర్ ఏది. ఓకే ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖీశ్వర్ కూడా మెసేజ్ చేశారు బట్ అది కాదండి. డాక్టర్ రామకృష్ణ ఫ్రమ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ ఇటువంటి పాటలు వినిపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది అంటున్నారు ఎవరు రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ రాఘవేంద్ర ఈభరాంపురం నుండి మెసేజ్ చేశారు. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుండి తిమ్మింగలం అంటున్నారు కాదు కదా రాంగ్ ఆన్సర్. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ్ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి రైట్ ఆన్సర్. పెడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఓకే మంగినపూడి బీచ్ 63 అడుగుల వినాయకుని నిమజ్జనం ఈ రోజేట. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ కే మురళీధరన్ చిత్తూరు రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. మా అమ్మ పేరు కూడా

జ్యోతినే అండి, అలాగే మా నానమ్మ అనసూయకి హాయ్ చెప్పండి అంటున్నారు. మీ అమ్మగారు జ్యోతి గారికి, మీ నానమ్మ అనసూయ గారికి హాయ్, ఓకేనా? అండ్ నెక్స్ట్ ముసాపేట నుండి నరేష్ రోజా. రవ్వా చేప కాదండి, మీరు రాంగ్ ఆన్సర్ పెట్టి ఒక్కొక్క ప్రశ్నకి 4 మెసేజెస్ పంపిస్తారు, 4 రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, అందులో అన్ని పేర్లు చదవాలంటే కష్టం కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ అని ఖచ్చితంగా చదువుతున్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ అనమాట. సో చాలా మంది అయితే రైట్ ఆన్సర్సే పంపించారు మనకి. స్టోన్ ఫిష్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, సో అత్యంత విషపూరితమైన చేప, మోస్ట్ డేంజరస్ ఫిష్ అనమాట. ఇది రాళ్లల్లో కలిసిపోయినట్టుగా ఉంటుంది ఈ స్టోన్ ఫిష్ అనేది, పఫర్ ఫిష్. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, గెట్ రెడీ. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి ఎవరు? ఓకేనా, మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు ఏంటి అనేది గెస్ చేయండి. ఓకేనా, 8662484 ఈ నెంబర్కి మీ పేరును అలా పంపించేస్తూ ఉండండి. రైట్ నౌ మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది, భీమ్స్ ప్రణవి పాడినటువంటి పాట. ఈ పాటను వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 వత్ మీ జ్యోతి.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు

0: Bharati FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

विंटर नारो विविध भारतीय एफएम 101.3 वक्त में ज्योति 3 आवर्स 36 मिनट्स 54 सेकंड्स लो ఉంది వీబీ క్లాక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు ఏంటి అని అడిగాను. సో తల్లి ఎవరు అన్నది ప్రశ్న అనమాట. సో రైట్ ఆన్సర్స్ చూద్దాం. చాలా మెసేజెస్ అయితే మనకు వచ్చేసినాయి, 60+ అనమాట. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అలాగే పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. విజయవాడ నుండి కరుణ రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ బాలరంగ అంజలి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. టెల్ హై టు నవ్య అంట, హూస్ దిస్? ఓకే, ఫ్రమ్ హైదరాబాద్ అన్నారు, నేమ్స్ అన్నారు, నేమ్స్ లేవు ఇక్కడ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి కే ఉషారాణి, కే భాస్కర్ రావు రైట్ ఆన్సర్. పాలెంపల్లి యాలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిని రాంగ్ ఆన్సర్. విచిత్ర వీరుడా? ఓకే. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. తులసి మౌనిక జయంత్ నందికొట్కూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ శాఖపూర్ విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్.

మా రైట్ ఆన్సర్ తులసి మౌనిక జయంత్ నందికొట్కూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ శాఖపూర్ విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. ధృతరాష్ట్రం తల్లి పేరు అంటూ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ దామర్ల చినమస్తానరావు దామర్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం పురాణాల ప్రకారం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఎరమిల సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ తెలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. కాశీరాజు కుమార్తె ఎస్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలనీ నుండి రైట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బెన కొమరం భీమ్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. పెడెన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుండి రైట్ ఆన్సర్. అంబిక కే మురళీధరన్ చిత్తూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ కూడా రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీనగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట రైట్ ఆన్సర్. అండ్ రాజమ్మ ఫ్రమ్ కామిరెడ్డి వారిపల్లె సోముల మండల్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నల్లమ్మ పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంచి సలహా ఇచ్చారు, మీ మాట పాటిస్తాము, జాగ్రత్తగా ఉంటాము, అందరికీ మెసేజ్లు కూడా ఇస్తాము అంటూ, అందుకే మీ ఫ్యాన్స్ ఎక్కువ అంట మీకు. సంక్రాంతికి వస్తున్నాం, సినిమా పాట విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. రామల్లకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్. సో ఇందాక మనం వర్షం వరదలు వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం కదా, సో అదనమాట దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఎన్ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్ రాజేశ్వరమ్మ వాళ్ళ సన్స్ అందరూ కూడా మెసేజ్ చేశారనమాట. అమర్ శివ ఓకే రైట్ ఆన్సర్. జూటూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి ఎర్రగూడూరుట ఓకే. ఆ తర్వాత మెసేజ్ జ్యోత్స్నా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అభయ మోండ్రాయి గ్రామం అనుమల మోహన్ సుభద్ర మెసేజ్ చేశారు. అండ్ పెడన్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. బట్ మీ పేరేదండి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ అయితే పంపించారు మీ పేరు ఓకే. అండ్ శిఖండి అయ్యి భీష్ముడా, నో నో రాంగ్ ఆన్సర్, మరణానికి కారణమయ్యిందట ఏంటో ఇంతకీ. ఓకే రైట్ ఆన్సర్ అయితే పంపించారు శ్రీనివాస్ గన్నవరం తిరుపతి, శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజారావు పత్తికొండ గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, గుడ్ ఈవినింగ్ అండి. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రాఘవేంద్ర ఇబ్రహాంపురం రైట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం పెద్ద నరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ శివరాణి కూడా రైట్ ఆన్సర్. అండ్ రాంగ్ ఆన్సర్ అండి గొల్నేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చిరంజీవి తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. విజయ్ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ సౌధామిని వసుంధర పద్మావతి ఇనుమడుగు నుండి ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వీరా కనకారావు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఓకే మీరు అలా మెసేజ్ చేస్తున్నారనమాట అన్నీ కలిపేసి కామాలు పాజులు లేకుండా. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. ఓకే ఆన్సర్ లేదు బట్ ఆన్సర్ తెలిస్తేనే పంపించండి. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్. అండ్ నల్లపనేని రామేషు నాయుడు నెల్లూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా మస్తాన్ భాషాట. ఓకే ఊట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు వసుంధర అంటూ. కాదండి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే అంబిక రైట్ ఆన్సర్ అనమాట. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు అంబిక ఇస్ ద రైట్ ఆన్సర్.

సో ఫైనల్గా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ నౌ డేస్ టూ వీలర్ తీసిన ప్రతి ఒక్కరికి అనమాట. హెల్మెట్, HELMET, హెల్మెట్ తెలుసు కదా. ఈ హెల్మెట్ అర్థం ఏంటి అసలు, దాని అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి, హెల్మెట్ అంటే ఏంటి అసలు, సో తెలుగులో ఏమంటారు. వీటిలో మీకు ఏ ప్రశ్నకి ఆన్సర్ తెలుసో ఆ ఆన్సర్ని పంపించండి, ఓకేనా. హెల్మెట్ని ఎంత సీరియస్గా చాలామంది యూజ్ చేస్తున్నారు అనే విషయం గురించి తెలుసుకుందామని నేను ఈ ప్రశ్న వేశాను. సో హెల్మెట్ అర్థం ఏంటి, అసలు ఆ హెల్మెట్ అంటే ఏంటి తెలుగులో ఏమంటారు, ప్లస్ దాన్ని మనం అసలు ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి. సో అది మ్యాటర్ అనమాట. ఫైనల్ క్వశ్చన్ ఇచ్చేసాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ని గెస్ చేస్తూ ఉండండి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఘరానమ్మగుడి చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ వచ్చేస్తుంది, మనో చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: సో ఫైనల్ గా ఒక ప్రశ్న అయితే ఇచ్చాను, ఎవరెవరు మెసేజ్ చేశారో చూద్దాం. హెల్మెట్ కి సంబంధించిన ప్రశ్న కదా. పెడిన జోగానంద్ర కాలనీ అప్పల రాజు మెసేజ్ చేశారు, ఎస్ రైట్ ఆన్సర్, బట్ హెల్మెట్ ని తెలుగులో ఏమంటారు అనే దాన్ని పంపించారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ తలను రక్షించుకోవడానికి వాడే ఒక రకమైన పరికరం, ఎస్ శిరస్త్రాణం. శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. అండ్ అలాగే మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ప్రమాద హెచ్చరిక అట ఎలాగో హౌ. హైదరాబాద్ నుండి బాలరంగ అంజలి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ తిరుపతి నుండి దేవసేన, రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. తలకు గాయాలు కాకుండా రక్షించుకోవడానికి పెట్టుకునేటువంటి ఒక రక్షణ కవచం అని మెసేజ్ చేశారనమాట. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుండి కరుణ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే రాజోల నుండి జయన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాఘవేంద్ర, ఇభరాంపురం, ఫిరానా, రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి సాయి శిరీష, రైట్ ఆన్సర్. తలకు రక్షణ ఇచ్చే కవచం హెల్మెట్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శిరస్త్రాడమా, ఓకే, పేరు ఎక్కడుంది మీది? గౌస్, అనంతపురం నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా మస్తాన్ బాషా మెసేజ్ చేశారు. ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ్, ఈశ్వర్ కూడా మెసేజ్ చేశారు. తలకు హెల్మెట్ అనేది ఒక రక్షణ కవచం అని అనమాట. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే హైదరాబాద్ నుండి అక్షయ, విరాట్, నవ్య కూడా రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య, చిరంజీవి, రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి అదే మెసేజ్ చేశారు. అండ్ మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్, వలీ, ఫాతిమా రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు, దొరవారి సత్రం తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. తలను ప్రమాదాల నుండి కాపాడే ఒక గట్టి పదార్థంతో తయారు చేసిన టోపీ అట. పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ రక్షణ కవచం అంటూ సుమని పెడన్ నుండి మెసేజ్ చేశారు. చల్లటి వాతావరణం, చిటపట చినుకుల వాన పాట, చాలా మంచి పాటలు వేశారు. ఈరోజు ప్రోగ్రామ్ సూపర్ హిట్ అంటూ రామల్లకోట నుండి దుబాయ్ బాషా, మొబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్, ప్రొటెక్టివ్ హెడ్ గేర్ అంట. వావ్. జ్యోతి గారు కాఫీ తాగినారా అంటూ తిరుపతి దామినేడు నుండి కే ఉషారని, కే భాస్కర్ రావు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, రక్షణ కవచం అని. సో కాఫీలు టీలు ఎప్పుడు పడితే అప్పుడు

తాగకూడదు, ఎన్ని పడితే అన్ని తాగకూడదు, అది మ్యాటర్. హెల్త్ హెల్త్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ, హెల్త్ కాన్షియస్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఆ ప్రొటెక్టివ్ హార్డ్ హ్యాట్ సూపర్. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, ప్రమాదాల నుండి తలను రక్షించేది. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం, తెలుగులో హెల్మెట్ అనగా శిరస్త్రాణం, తలకు ధరించే రక్షణ కవచం అని అర్థం. జో మీరు వస్తే ఎంత చక్కగా అందరి పాటలు వినొచ్చు, మీ వీలుని బట్టి సుమండి అంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, తల కళ్ళు చెవులు నోరు పెదాలు పళ్ళు సూపర్ అసలు. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్. అండ్ హెడ్ గేర్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ ఆఫ్ మోటార్ సైక్లిస్ట్ ఎంజ్యూరింగ్ ట్రామా ప్రొటెక్షన్ అంట సూపర్. కే మురళీధరన్ మెడికల్ టెర్మినాలజీ అంతా వాడేశారు చిత్తూరు నుండి. అండ్ శిరస్త్రాణం మంగళగిరి నుండి దామర్ల చినమస్థానరావు, దామర్ల పెదమస్థానరావు మెసేజ్ చేశారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు, ముఖ్యంగా 2-వీలర్ నడుపుతున్న వాళ్ళు తప్పకుండా ధరించవలసి ఉంటుంది అంటున్నారు. అంతే కదా. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ కూడా మెసేజ్ చేశారు. అలాగే తెలుగు అర్థం అంటూ ఎన్ వరప్రసాద్ గౌడ్ ఎర్రగూడూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు. శిరస్థానం నల్లమ్మ పాపినేపాలెం నుండి. ఎంఎస్ దుర్గారావు, రాధ, యమున మన దగ్గరికి రాకుండా ఆపేదట యముణ్ణి. ఓకే సూపర్. యముణ్ణి మీ దగ్గరికి రాకుండా ఆపేదా, అది వెరీ నైస్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, ప్రమాదాల సమయంలో తలకు గాయాలు కాకుండా కాపాడుకోవడానికి ధరించే ఒక గట్టి రక్షణ టోపీ అంటూ మెసేజ్ చేశారు. మండూర్ నుండి లక్ష్మీదేవి, వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఎప్పటిలాగానే ఈ రోజు కూడా సందడి సందడి ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయింది, మంచి ప్రశ్నలు, రెండు వానపాటలతో బొమ్మ బ్లాక్ బస్టర్ దద్దరిల్లిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆకాశవాణిలో నిత్య చిరంజీవి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటూ మెసేజ్ చేశారు. అవునండి, రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఆన్సర్ ఏం పంపించారు అంటే తలగొడుగు తలకు రక్షణ అంటూ మెసేజ్ చేశారు. హెల్మెట్ అంటే తల రక్షణ కోసం ధరించే కవచం, రక్షణ టోపీ, శిరస్త్రాణం లేదా తల రక్షణ కవచం. ఫస్ట్ టైం ఈ రోజే నేను మీ సందడి సందడి ప్రోగ్రాంలో పాల్గొన్నాను. నా పేరు, మా ఊరు పేరు, జిల్లా పేరు చదివినందుకు చాలా థ్యాంక్స్ అండి, హ్యాపీగా ఉన్నాం అంటూ ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట జిల్లా నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. శిరస్రాణం మనకు తలకు ఎటువంటి దెబ్బ తగలకుండా ఉంచే రక్షణ కవచం అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు. సో ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. బట్ న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా. విజయ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పాడినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం. ఈ గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. నవంబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ కార్యక్రమం చేపడతామని రాష్ట పౌర సంబంధాల శాఖ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ రోజు ప్రారంభమైన వర్క్షాప్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. మేక్ ఇన్ ఇండియా 2.0 కింద ప్రస్తుతం 15 తయారీ 12 సేవా రంగాలు కలిపి మొత్తం 27 రంగాలపై దృష్టి సారిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా నాణ్యమైన ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అతి తక్కువ రేటుకు భూములిస్తున్నట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిన్న జరిగిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 13వ వార్షిక సదస్సులో స్వర్ణాంధ్ర ఎట్ 2047 న్యూ గ్రోత్ ల్యాబొరేటరీ అన్న అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఎగువన ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్ట బ్యారేజ్, నారాయణపురం ఆనకట్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను హోంమంత్రి వి అనిత ఆదేశించారు. వరద పరిస్థితి నిరంతరం పర్యవేక్షించాలని, ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ రంగ, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు సాధారణ పనివేళల్లో పనిచేస్తాయని లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనున్న నేపథ్యంలో ఖాతాదారులు ఈ ఆదివారం బ్యాంకుల సేవలను వినియోగించుకుని తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కుమాడ, తుడుమురాయి వంతెనల మీద వరద పొంగి ప్రవహిస్తోంది. ఏజెన్సీలో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. జీ మాడుగుల మండలం వీరం వెళ్లే వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. పాడేరు, జీ మాడుగుల, చింతపల్లి వెళ్లే మార్గాలు నిలిపివేసినట్లు అధికారులు తెలియజేశారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సంద్రి. సందడి ప్రోగ్రామ్ లో కొన్ని మెసేజెస్ ఉన్నాయి కదా, అవి ఎవరెవరు పంపించారో చూద్దాం. ఈ రోజు మీ షోలో మీకు తెలుసా సంద్రి సందడి విన్నారట, అద్భుతంగా ఉన్నాయి అంటూ ధన్యవాదాలని మెసేజ్ చేశారు. మనందరి అభిమాన గాయకుడు బాలు గారికి ఘన నివాళి అంటూ వై వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారనమాట లక్కవరం నుండి. సో అది మ్యాటర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ఇంకా మెసేజెస్ ఉన్నాయన్నాను కదా, ఇందాక ఒక 18-19 వరకు ఉన్నాయి. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు హెల్మెట్ గురించి, రైట్ ఆన్సర్. అలాగే నారాయణపేట జిల్లా నుండి అరుణ్, మోహన్, దివ్య, అజయ్, శృతి కూడా మెసేజ్ చేశారు. సి నెక్స్ట్ ఎస్ఆర్కి ప్రభాకర్ రావు, స్వరూప, రెబెన, కొమరం భీమ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ నుండి శిరస్నానం, రైట్ ఆన్సర్. అండ్ అలాగే హెల్మెట్ అంటే తలకు గాయాలు కాకుండా రక్షించుకోవడానికి ధరించే ఒక రక్షణ కవచం అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సిద్ధాంతి మెసేజ్ చేశారు. అండ్ తర్వాత కర్నూలు నుండి వెంకటేష్ మెసేజ్ చేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. ఇంకో పేరు పెట్టచ్చు ఏదంటే శిరస్సుకు రక్షణ కావచ్చు అంట హెల్మెట్. ఓకే, వీరగనగారావు వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు. అండ్ తల కవచం అంటూ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి. సిహెచ్ వేణు జయంపు గ్రామం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అలాగే శరత్ వల్లభనేని కానూరు విజయవాడ నుండి రైట్ ఆన్సర్. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి హాయక్క అంటూ తలకు రక్షణ కవచం అంటారు అంటూ మెసేజ్ చేశారు. చక్క మీ పేరు పంపిస్తే బాగుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ సామెద ఆన్సర్ నేను చెప్పానండి.

ఈ ఆకలేస్తుంది అత్త అంటే రోకలు మింగవి కొడలా అందట అనేది చెప్పాను నేను. ఓకే, మీరు వినలేదు. అండ్ నెక్స్ట్ శుభ సాయంత్రం అంటూ చక్కని పాటలు వినిపించారు, ధన్యవాదాలు అంటూ ఎఫ్ఎంఎస్ శ్రద్ధ తలరక్షణ అంటూ మెసేజ్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్ హై అంటూ, గడ్డం అంకయ్య వండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. ఆల్ సాంగ్స్ సూపర్ ఉన్నాయి, హెల్త్ గురించి చెప్పారు, రెయిన్ అది ఇది అన్నారు. ఓకే, అండ్ తలకాయ రక్ష కూడా అంట సాయి విజయవాడ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే వచ్చేసిందిగా నా ఫేవరెట్ సాంగ్ అంటూ, పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగా. అండ్ హెల్మెట్ని తెలుగులో శిరస్త్రాణం అంటారు, వాడుక మాత్రం తల టోపీ లేదా రక్షణ టోపీ అని కూడా అంటారు. ఓకే, ఎగ్జామ్లో ఎలా రాయాలో కూడా పంపించేశారు. మంచిర్యాల నుండి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షరకృప. మంగళగిరి నుండి యశోదా. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఇంకా ఇంకా ముసాపేట మహబూబానగర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు నరేష్ రోజా. ఇంకా ఈరోజు షో బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హెల్మెట్ అంటే అంటూ తలకు గాయాలకు తగలకుండా చూసుకోవడానికి అని సౌదామణి వసుంధర ఇనమడుగు నుండి మెసేజ్ చేశారు. కామర్తి శంకర్ రాజోల నుండి మెసేజ్ చేశారు. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్ కూడా మెసేజ్ చేశారు. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవన్నమాట. యాక్చువల్గా హెల్మెట్ అనేది శిరస్త్రాణం అంటారు, తలతొన అంటారు, ఇవన్నీ అందరికీ తెలిసినవే. సో హెచ్ఈఎల్ఎంఈటీ హెల్మెట్ అంటే హెడ్ ఇయర్స్ లిప్స్ మౌత్ ఐజ్ టీత్. టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్తారు కదా, ఇన్ కేస్ యాక్సిడెంటల్గా యాక్సిడెంట్ జరిగితే ఈ పార్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా, హెడ్ ఇయర్స్ లిప్స్ మౌత్ ఐజ్ టీత్ ఇవన్నీ కూడా సేఫ్గా ఉంటాయన్నమాట. అండ్ మరీ ముఖ్యంగా మన బ్రెయిన్కి రక్షణ కవచం ఈ హెల్మెట్. సో మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా హెల్మెట్ పెట్టుకోండి, తప్పనిసరిగా పెట్టుకొని టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా పెట్టుకోండి. ఓకేనా, ఇది మ్యాటర్. ఈరోజు సండే, సండే అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. మరి ఈ రోజు హీరో స్పెషల్ వివిధ ఉంటుంది. అండ్ ఈ రోజైతే నేను మన బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ఒకసారి అలా గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను. సో హీరో స్పెషల్గా నాగార్జున నటించినటువంటి పాటలు అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ ఇవన్నీ కూడా. సో మీకోసం నేను ప్లే చేస్తూ ఉంటాను, వింటూనే ఉండండి. వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. అంతం మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం.

చైతన్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. హీరో స్పెషల్ గా నాగార్జున నటించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట గోవింద గోవింద చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

0: रहे हो विविध भारती FM 101.3।
1: Yes, వింటున్నారు ఆర్ వివిధ భారతీయ FM 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా నాగార్జున నటించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మనం వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట నేటి సిద్ధార్థ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం, లక్ష్మీకాంత్ ప్యారెల్ మ్యూజిక్ కంపోజిషన్లు.

0: శివ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు బిజ్జర వేటూరి సుందరరామూర్తి గీతం ఇప్పుడు మీకోసం.
1: ఎన్ని ఎల్లో మళ్ళీ ఎల్లో.

రావోయి చందమామ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రాలు పెంచిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. వివిధ కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట నిర్ణయం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ గణేష్ పాత్ర గీతం. ఇది వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

మీరింతవరకు వివిధ కార్యక్రమం విన్నారు కదా. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ విత్ ఇస్ నాట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: మీరింతవరకు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కార్యక్రమంలో ఇప్పుడు వింటారు సినిమా పాటలు. ముందుగా మీరు వినబోతున్న ఈ పాట వసంతం చిత్రం కోసం. ఉదిత్ నారాయణ్, సుజాత బృందం పాడుతున్నారు. వేటూరి సాహిత్యానికి ఎస్ఏ రాజ్కుమార్ స్వరాలు కూర్చారు.

తర్వాత వినండి సుప్రభాతం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

శుభలగ్నం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర కలిసి పాడుతున్న పాట వింటారు. జొన్న విత్తుల రామలింగేశ్వరరావు, సాహిత్యం ఎస్వి కృష్ణారెడ్డి, సంగీతం.

ఫిలిం గీతాలు వింటున్నారు. తర్వాత శుభ సంకల్పం చిత్రం కోసం ఎస్పి శైలజా బృందం పాడుతున్న పాట, వేటూరి సాహిత్యం ఎంఎం కీరవాణి సంగీతం.

మీరు వింటున్నారు ఫిలిం గీతాలు, మీ అభిమాన ఎఫ్ఎం ఆకాశవాణి మార్కాపురం 101.5 ద్వారా. తర్వాత వినండి సూర్యవంశం చిత్రం కోసం మనో సుజాత పాడుతున్న పాట సంగీతం. ఎస్ఏ రాజ్కుమార్.

తర్వాత వినండి, సూపర్ మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట. వేటూరి సాహిత్యానికి రాజకోటి స్వరాలు కూర్చారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగా హెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ఫిలిం గీతాలు వింటున్నారు. ఇప్పుడు భారతీయ ఏరోస్పేస్ ఇంజనీర్ శ్రీ సతీష్ ధావన్ గారి జయంతి ఈరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురించిన కొన్ని వివరాలు వింటూ మరికొన్ని ఫిలిం గీతాలు వినేద్దాం.

ప్రొఫెసర్ సతీష్ ధావన్ భారతదేశానికి గర్వకారణమైన ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అంతరిక్ష మరియు పరిశోధన రంగాల్లో విశేషమైన సేవలు అందించారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమం అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమైనది. శాస్త్రవేత్తగా మాత్రమే కాకుండా సమర్థవంతమైన నాయకుడిగా కూడా ఆయన మన దేశానికి సేవ చేశారు. శ్రీ సతీష్ ధావన్ 1920 సెప్టెంబర్ 25 శ్రీనగర్లో జన్మించారు. ఉన్నత విద్యను భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా అభ్యసించి ఏరోనాటిక్స్ రంగంలో ఎంతో నైపుణ్యం సాధించారు. అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చి శాస్త్ర సాంకేతిక రంగాల్లో తన సేవలను ప్రారంభించారు. ముందుగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సిలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేసి ఏరోస్పేస్ పరిశోధనలకు బలమైన పునాది వేశారు. 1972 సతీష్ ధావన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో భారత అంతరిక్ష కార్యక్రమం ప్రారంభ దశలోనే ఉంది. పరిమిత వనరులతోనే దేశానికి ఉపయోగపడే అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆయన పనిచేశారు. ఆయన నాయకత్వంలో ఉపగ్రహాలు, రాకెట్ ప్రయోగ వాహనాలు, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో భారతదేశం క్రమంగా ముందుకు సాగింది. అంతరిక్ష సాంకేతికను కేవలం శాస్త్రీయ ప్రయోగాలకే పరిమితం చేయకుండా దేశ ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని ఆయన భావించారు. మరికొన్ని విశేషాలు వినబోయే ముందు ఒక చక్కని సినిమా పాట విందాం. సూపర్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సౌమ్య పాడుతున్న పాట వింటారు.

ప్రొఫెసర్ సతీష్ ధావన్ జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవల గురించి కొన్ని మనం తెలుసుకుంటున్నాం. శ్రీహరికోట అభివృద్ధి. భారతదేశంలో రాకెట్ ప్రయోగాలకు అనువైన శ్రీహరికోట ప్రయోగ కేంద్రం అభివృద్ధికి సతీష్ ధావన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. రాకెట్ ప్రయోగాలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆయన కీలక పాత్ర పోషించారు. నేడు శ్రీహరికోట భారతదేశంలోనే ప్రధాన అంతరిక్ష ప్రయోగ కేంద్రంగా ఉంది. అంటే అది ఆయన కృషి. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా శ్రీహరికోటలోని ప్రయోగశాలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని నామకరణం చేశారు. ఇది ఆయన మన దేశానికి అందించిన గౌరవానికి ఒక చిహ్నంగా భావించాలి. మరిన్ని విశేషాలు వినబోయే ముందు మరొక పాట విందాం. సుభాష్ చంద్రబోస్ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడుతున్న పాట

ప్రొఫెసర్ సతీష్ ధావన్ జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటూ మరి కొన్ని సినిమా పాటలు వింటున్నాం. ఆయన గురించిన మరికొన్ని వివరాలు. శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం. సతీష్ ధావన్ యువ శాస్త్రవేత్తలను ఎంతో ప్రోత్సహించారు. పరిశోధనలో స్వతంత్ర ఆలోచన, క్రమశిక్షణ సృజనాత్మక అవసరమని ఆయన నమ్మేవారు. యువ శాస్త్రవేత్తలకు

బాధ్యతలు అప్పగించి వారు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలను కల్పించారు. భారత అంతరిక్ష కార్యక్రమంలో తర్వాత ప్రముఖులైన అనేక శాస్త్రవేత్తలకు ఆయన నాయకత్వం మరియు మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడింది. శాస్త్రవేత్తల బృందంగా కలిసి పనిచేయడం పెద్ద లక్ష్యాలను సాధించవచ్చని ఆయన నిరూపించారు. ఇక దేశ అభివృద్ధికి అంతరిక్ష సాంకేతికత అవసరమని ఆయన భావించారు. అంతరిక్ష పరిశోధనల వల్ల సాధారణ ప్రజలకు ప్రయోజనం కలగాలని ఆయన భావించారు. ఉపగ్రహాల ద్వారా వాతావరణ సమాచారం, సమాచార ప్రసారం, విద్య, వ్యవసాయం, ప్రకృతి వనరుల పరిశీలన, పంటలు మొదలైన రంగాలకు ప్రయోజనం చేకూరేలా అంతరిక్ష కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. దీని ద్వారా అంతరిక్ష సాంకేతికత దేశ ఆర్థిక, సామాజిక అవసరాలకు కూడా ఉపయోగపడగలదని భారతదేశం ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు మరొక సినిమా పాట. సుల్తాన్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడుతున్నారు.

ప్రొఫెసర్ సతీష్ ధవన్ గారు స్పేస్ కమిషన్ చైర్మన్గా, ఇస్రో చైర్మన్గా, భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖలో సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు తీసుకోగానే అణుశక్తి కమిషన్లో ఉన్న బ్రహ్మప్రకాష్ను తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి చైర్మన్గా నియమించి ఇస్రో శీఘ్రగతిన ఎదగడానికి ఎంతో ఉపయోగపడేలా చేశారు. ఆ తర్వాత తొలి ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎల్వి అభివృద్ధి కార్యక్రమానికి అబ్దుల్ కలాం గారిని నాయకుడిగా నియమించారు. 1975 సంవత్సరంలో ఏపీజే అబ్దుల్ కలాం నాయకత్వంలో ఎస్ఎల్వి అభివృద్ధి జరుగుతోంది. దాని మొదటి ప్రయోగం విఫలమైంది. వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆనాటి పత్రికా సమావేశంలో పాల్గొని వైఫల్యాన్ని స్వీకరించాడు. రెండవ ప్రయోగం విజయవంతమైనప్పుడు ఆనాటి పత్రికా సమావేశాన్ని అబ్దుల్ కలాం గారి చేతనే చేయించాడు. ధావన్ గ్రామీణ విద్యలోనూ, రిమోట్ సెన్సింగ్, ఉపగ్రహ సమాచారాల్లోనూ పరిశోధనలు చేశారు. వాటి ఫలితంగానే మనం ఇప్పుడు చూస్తున్న ఇన్సాట్, ఐఆర్ఎస్, పిఎస్ఎల్వీలు రూపొందాయి. ఇక 1951 సంవత్సరం, ధావన్ భారత విజ్ఞాన సంస్థలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1962 సంవత్సరం దాని డైరెక్టర్గా నియమితులయ్యారు. తాను ఇస్రో చైర్మన్గా ఉన్నప్పటికీ బౌండరీ లేయర్ పరిశోధనలో తన శక్తియుక్తులు నియోగించాడు. ఆయన చేసిన పరిశోధనలను హెర్మన్ సిక్టింగ్ తాను రాసిన బౌండరీ లోయర్ థియరీ పుస్తకంలో వివరించారు. ధావన్ ఐఐఎస్సిలో భారతదేశపు మొట్టమొదటి సూపర్సోనిక్ విండ్ టన్నల్ను నిర్మించారు. ఇక ఆయనకు లభించిన పురస్కారాలు 1981 సంవత్సరం పద్మవిభూషణ్, 1971 సంవత్సరం పద్మభూషణ్, 1999 ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం. ఇవి ఆయన జీవితంలో మర్చిపోలేని పురస్కారాలు. ఇక బెంగళూరులో 81 సంవత్సరాల వయస్సులో ఆయన 2002 సంవత్సరం జనవరి 3వ తేదీన బెంగళూరులోని కర్ణాటక రాష్ట్రంలో పరమపదించారు. భారతదేశానికి సతీష్ ధావన్ ఒక గర్వకారణమైన శాస్త్రవేత్త. ఇప్పుడు మరొక పాట విందాం. నరసింహ నాయుడు చిత్రం కోసం హరిహరన్ కవితా సుబ్రహ్మణ్యం పాడుతున్న పాట.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జ్ని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

మీరింతవరకు భారతీయ ఏరోస్పేస్ ఇంజనీర్ శ్రీ సతీష్ ధావన్ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు వింటూ కొన్ని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోనూ ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్లో వివిధ సంస్థల అధిపతులతో సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుండి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు అహ్మదాబాద్లో వెల్స్పన్ వరల్డ్ ఇండియా గ్రూప్ సీఈఓ నితిన్ జైన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విశాఖలో వెల్స్పన్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయవలసిందిగా సంస్థను ఆహ్వానించారు. అలాగే కాకినాడలో టెక్స్టైల్స్, లాజిస్టిక్స్, డిఐ పైపుల తయారీ, పైప్ కోటింగ్ యూనిట్, గ్రీన్ అమ్మోనియా తయారీ యూనిట్లను ఏర్పాటుకు వీలుగా వెల్స్పన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వెల్స్పన్ సీఈఓ నితిన్ జైన్ మాట్లాడుతూ ప్రస్తుతం తమ సంస్థ రాష్ట్రంలోని కర్నూలు, కడపలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్వహిస్తోందని, కాకినాడ శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్ రిలయన్స్ కేజీ D6 పైపుల కోసం సరఫరా చేస్తోందని తెలిపారు. మంత్రి లోకేష్ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన 2026-27 ఖరీఫ్ ధాన్యం సేకరణ రాష్ట స్థాయి సన్నద్దత సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తమది సంపూర్ణ రైతు ప్రభుత్వమని, వారికి న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు రవాణా ఛార్జీలను వెంటనే చెల్లిస్తామని, గోనె సంచుల కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ధాన్యం సేకరణ అంచనాలు పెంచుతామని తెలిపారు. రాష్ట్రంలో సమృద్దిగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తూ ఉండడంతో ధాన్యం దిగుబడి పెరిగే అవకాశముందన్నారు. వైద్య సేవలను అనుసంధానం చేసే సంజీవని కార్యక్రమాన్ని వచ్చే 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ధర్మవరం నుంచి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన 71 ఆరోగ్య రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య రథాల్లో 41 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని, సాధారణంగా 3 నుంచి 5 వేల రూపాయల వరకు ఖర్చయ్యే పరీక్షలను కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు. డయాబెటిస్, రక్త పరీక్షలు, కిడ్నీ, కాలేయం తదితర పరీక్షలు ఇందులో ఉంటాయన్నారు. వ్యక్తిగత వైద్య వివరాలను డిజిటల్గా నమోదు చేసే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, రక్తపోటు, రక్తంలో చక్కెర, రక్త గ్రూప్, తీసుకున్న చికిత్స, వాడుతున్న మందులు వంటి వివరాలు ఇందులో నమోదవుతాయని మంత్రి వివరిస్తూ,

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా కేసానుపల్లి వద్ద జాతీయ రహదారి 167A రెండవ దశ నాలుగు వరుసల విస్తరణ పనులకు ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి

0: రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా కేసానుపల్లి వద్ద జాతీయ రహదారి 167A రెండవ దశ నాలుగు వరుసల విస్తరణ పనులకు ఈ రోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 387 కోట్ల రూపాయలతో భూసేకరణ చేపట్టి రెండేళ్లలో జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భూసేకరణకు సంబంధించి రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. హైవే పూర్తయితే నరసరావుపేటలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని, పరిసర ప్రాంతాల అభివృద్ది జరుగుతుందని తెలిపారు. అనంతరం పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ నక్కరికల్లు చిలకలూరిపేట రహదారి హైదరాబాద్ నుంచి చీరాల వరకు కనెక్టివిటీ కల్పిస్తూ నాలుగు జిల్లాలను అనుసంధానిస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వ్యాపార యజమానులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం, వారిని అధిక వడ్డీల బారి నుంచి రక్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై పథకాన్ని ఏప్రిల్ 8, 2015 సంవత్సరంలో ప్రారంభించింది. సూక్ష్మ చిన్న సంస్థలకు పూచీకత్తు లేని రుణాలను అందించడం ద్వారా వారికి నిధులు సమకూర్చడం, తయారీ, వాణిజ్యం, సేవలు, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గడిచిన 11 సంవత్సరాల కాలంలో ఈ పథకం కింద 57.79 కోట్లకు పైగా రుణ ఖాతాల ద్వారా 40.07 లక్షల కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేయబడింది. అలాగే తొలిసారిగా పారిశ్రామికవేత్తలుగా మారిన 12 కోట్ల మందిని అధికారిక బ్యాంకింగ్ రంగంలోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా శిశు, కిషోర, తరుణ్, తరుణ్ ప్లస్ అనే నాలుగు విభాగాల కింద రుణాలను పొందవచ్చు. మొత్తం రుణ లబ్దిదారులలో 60-68% మంది ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు చేరువ కావడం ద్వారా మహిళా సాధికారత విషయంలో ఈ పథకం ఘన విజయం సాధించింది. పీఎం ముద్రా యోజన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ,
1: ముద్రా యోజన కు బల్ దియా ఇస్సే మహిళాఓ సహిత్ ఉన్ వర్గో కో ఛోటే ఛోటే బిజినెస్ కే లియే లోన్ లేనా ఆసాన్ హువా. ఇన్ లోగో కే పాస్ బ్యాంకో కో దేనే కే లియే కోయి గారంటీ నహీ హోతీ. ఐసే మే సర్కార్ నే ఖుద్ ఉన్కీ గారంటీ లీ. ముద్రా యోజన సే అభీ తక్ 24 లక్షల కోట్ల రూపాయల సే అధిక్ కే లోన్ దియే జా చుకే హై.
0: మహిళల సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను చూపాల్సిన అవసరం ఉందని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. తెనాలి జేఎంజే మహిళా కళాశాలలో మహిళల మానసిక ఆరోగ్యంపై ఈ రోజు నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబం, విద్య, ఉద్యోగం, సామాజిక పరిస్థితులు వంటి వివిధ అంశాలు మహిళల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. మానసిక సమస్యలను దాచిపెట్టకుండా వాటిని గుర్తించి అవసరమైన సమయంలో నిపుణుల సహాయం తీసుకునేలా మహిళలకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ అనుమతుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్

0: కిషోర్ అధికారులను ఆదేశించారు. నగరంలో ఈ రోజు జరిగిన జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సాహం, పారిశ్రామికవేత్తల సమస్యలు, పెండింగ్ అనుమతులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని, ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన కంపెనీలు, ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలని కలెక్టర్ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్లో వివిధ సంస్థల అధిపతులతో సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. వికసిత భారతస్య సంకల్పాయ సర్వజన సహభాగితా అనతిక్రమణీయా ఇది సేవా సంకల్పాభియానే సేవాయాత్రిభిః సహ సంభాషణావధౌ ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ప్రఖ్యాపితం. దీనదయాళ గ్రామీణ కౌశల్య యోజనయా 70,000 యువకానాం ప్రశిక్షణాయ ప్రశాసనేన వ్యధాయి నిర్ణయః. IBSA మంచే పహల్గాం ఆక్రమణస్య తీవ్ర నిందా. ఆతంకవాదున్మూలనాయ దృఢ సంకల్పశ్చ ప్రకటితః. గభీర అవపాతేన ఒడిశా ఆంధ్ర తెలంగాణా రాజ్యేషు అతివృష్ట్యా మహతీ క్షతిః ఆపాదితా. ఋతు విజ్ఞాన విభాగస్య ఉచ్చ సతర్కతా చ వర్తతే. అపి చ నాగోయా ఏషియాయి క్రీడాసు 10 మీటర్ ఎయిర్ పిస్తాల్ స్పర్ధాయాం భారతస్య కమలజీత్ సురుచి యుగ్మేన స్వర్ణ పదకం ప్రాసాధి. అథ వార్తాః విశదీకృత్య. సర్వేషాం సహభాగిత్వేన యోగదానేన చైవ వికసితం భారతం ఇతి సంకల్పః సిద్ధ్యేత్. సేవా సంకల్ప అభియానాంతర్గతం కాశీతః వడనగరం యావత్ ప్రస్థితాభిః సేవాయాత్రాభిః సహ ఆభాస్య సంవాదే ప్రధానమంత్రీ మోదీ ఏతద్ ఉదఘోషయత్. వడనగరం మహ్యం జీవనస్య ఆధారభూతాన్ సంస్కారాన్ అయచ్చత్. కాశీచ తేషు సంస్కారేషు సేవానురాగస్య అనంతాన్ వర్ణాన్ సమవయత్ ఇతి శ్రీమోదీ ప్రత్యపాదయత్. యువానః అపి అనేకైః సేవావర్ణైః ఏతాం యాత్రాం భూషయంతి ఇతి సః పరం సంతోషం ప్రాకటయత్.
2: హమే ఆత్మనిర్భర్ భారత్ బనానా హై. చునౌతియాం ఆయేగీ, చునౌతియోం కో చునౌతీ దేనే కా తో సంస్కార్ లేకర్ కే హమ్ చలే హై. ఇస్లియే హమే हर दिन एक नई ऊर्जा लेकर सेवा भाव के साथ राष्ट्र कल्याण, राष्ट्र सेवा का काम, जन सेवा से राष्ट्र सेवा, इस मंत्र को जीना है. इस यात्रा में भी जितने ज्यादा लोगों को सेवा के काम में जोड़ेंगे ये यात्रा उतनी ज्यादा सफल होगी.
1: विगतेषु द्वादश वर्षेषु भारते नगर ग्रामयोः पारंपरिकं वैषम्यं भूयसा ह्रासम गच्छत् इति प्रधानमन्त्रिणा संकेतितम्. अद्यत्वे గ్రామేషు ఆధారభూత తంత్రాణాం మహతీ సమృద్ధి అభవత్. రాష్ట్రస్య నారీణాం స్వావలంబనమపి ఉత్కర్షం ప్రాప. సంవాదావధౌ యాత్రిణః స్వకీయాన్ అనుభూతి సంచయాన్ ప్రధానమంత్రిణః పురతం న్యవేదయన్. ప్రధానమంత్రి అపి యాత్రిణః దైనందిన్యాం స్వకీయాన్ యాత్రానుభవాన్ సమాలేఖితుం అభ్యప్రార్థయత్. దీనదయాళ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనాయాః ప్రత్యగ్రే సంస్కరణే ఆగామి మాసాదారభ్య వివిధ రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ 70,000 గ్రామీణ యువానః వృత్తి కౌశల శిక్షణేన అనుగ్రహిష్యంతే. కేంద్ర ప్రశాసన పోషిత ప్రాధాన్యా ఏషా యోజనా నిర్ధన గ్రామీణ యువకానాం

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్టర్ బి శరత్ గారితో పరిచయం, ఇంకా సినిమా పాటలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పెరటి తోటల పెంపకం ప్రాముఖ్యత గురించి దర్శి ఆత్మ బీటీఎం శ్రీ జి కృష్ణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. అనంతరం జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇక 8:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం కేంద్ర ప్రభుత్వ పథకాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. రాత్రి 8:40 చిత్రమంజర్లో ఫిలిం గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00 20వ ఆసియా క్రీడలు హైలైట్స్ ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:20 ఆపాత మధురాలు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపు ఉదయం 6:10 భక్తి రంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు. 6:30 సూక్తి ముక్తావళిలో ప్రేమ వ్యామోహం వ్యాఖ్యానం శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో యూకలిప్టస్, నీలగిరి, జామాయిల్ సాగు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:55 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 ఉదయకిరణాలు కార్యక్రమంలో అమ్మాయి నచ్చింది కథానిక వింటారు రచనా పఠనం శ్రీ తోట శ్రీనివాసరావు. 7:45 మృదుమధుర గీతమంజరి భావలహరిలో శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతి వివరాలు. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇక రేపు ఉదయం 8:35

పావుకి ఉదయకిరణాలు కార్యక్రమంలో అమ్మాయి నచ్చింది కథానిక వింటారు. రచనా పఠనం శ్రీ తోట శ్రీనివాసరావు. 7:45 మృదుమధుర గీతమంజరి భావలహరిలో శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతి వివరాలు. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇక రేపు ఉదయం 8:35 నుండి 9:30 వరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినిమా పాటల కార్యక్రమం మహిళా శ్రోతలకు మాత్రమే ప్రత్యేకం. ఇక రేపు ఉదయం 9:30 మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవం వివరాలు. అనంతరం వాతావరణ మార్పులు ఎల్నినో ప్రభావం శ్రీమతి ఎం ఉమాజ్యోతి గారి ప్రసంగం ప్రసారమవుతాయి. రేపు ఉదయం 10:00 వసుధైక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం. ఇక రేపు ఉదయం 10:15 నుండి 4:50 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మీరింతవరకు ప్రసార విశేషాలు, ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు ఆరోగ్య సలహాలు. ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ బి శరత్ గారితో పరిచయం వింటారు. ముందుగా

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சை பால்
3: ఏ నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు డాక్టర్ బి శరత్ గారితో పరిచయం.
6: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మరి ఈ పదం వినడానికి బాగుంటుంది, కానీ ఆచరణలో చాలామందికి కూడా చాలా కష్టమే. మారుతున్న పరిస్థితుల్లో, మరి మారుతున్న జీవన శైలిలో ఆరోగ్యంగా ఉండమనేది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది చాలామందికి. ఇటీవల కాలంలో మనం తరచుగా చూస్తుంటాం, జనరల్గా డాక్టర్ దగ్గర వెళ్తుంటే మనము ఏంటండి హెల్త్ బాగాలేదంటే, అవును సార్ బీపీ ఉంది, షుగర్ ఉంది అంటుంటారు చాలామంది కూడా. సో మరి అసలు ఈ బీపీ అంటే ఏంటి, షుగర్ అంటే ఏంటి, ఇవి ఎందువల్ల వస్తాయి, వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా మరి రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా ఉంటాయి, అటువంటి నేపథ్యంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వివరాలు మనకు తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోకు మార్కాపూర్ పట్టణంలో ప్రముఖ సర్జన్ డాక్టర్ బి శరత్ గారు వచ్చేసారు, వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
7: నమస్కారం అండి.
6: జనరల్గా మనం ఎవరిని అడిగినా కూడా ఏంటండి ఆరోగ్యం బాగుంది అంటే, లేదండి బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది అంటుంటారు. అసలు ఇవేంటివి, ఎలా వస్తాయి ఇవి?
7: బీపీ, షుగర్ లాంటివి సాధారణంగా అండి పెద్ద వయసులో వచ్చేటువంటి జబ్బులు. ఇవి మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటారు. అంటే ఈ బీపీ, ఒక షుగరు, ఒక థైరాయిడ్ ఇలా కాకుండా వీటన్నిటిని డాక్టర్స్గా మేము ఒక కాంప్లెక్స్, ఒక జబ్బుల యొక్క సమూహంగా చూస్తాం. సో ఈ సందర్భంగా ఒబేసిటీ, బీపీ, షుగరు, థైరాయిడు, లేకపోతే కొలెస్ట్రాల్

0: పెరగటం, ఇలాంటివన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి రిలేట్ అయినటువంటి అంశాలు. మరీ ముఖ్యంగా కొద్దిగా పెద్ద అబౌవ్ 40 ఇయర్స్ ఒబేసిటీ అంటే లావుగా ఉన్నటువంటి వారు, లేదా వారికి ఇతర సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు, వీరిలో చాలా ముఖ్యంగా కనపడుతూ ఉంటాయి. ఈ బీపీ, షుగర్ ఇవి రావటంలో అన్నిటికన్నా ముఖ్య పాత్ర జెనెటిక్స్ నుంచి వస్తాయండి. జీన్స్, మన జీన్సే, మన ఏషియన్ టైప్ ఆఫ్ జీన్సే బీపీ షుగర్ లాంటి వాటికి ఎక్కువగా వచ్చేటువంటి లక్షణాలు ఉన్నటువంటి జీన్స్గా ఉంటాయి. ఇవి కాక మన ఆహారపు అలవాట్లు, మనకు ఉన్నటువంటి వ్యసనాలు అంటే మద్యపానం కావచ్చు, సిగరెట్ కావచ్చు, పొగాకు, తంబాకు, గుట్కా, ఖైని ఇలాంటివి ఏవైనా తీసుకోండి, వీటన్నిటి యొక్క ఫలితమే ఈ యొక్క మెటబాలిక్ సిండ్రోమ్స్ అని చెప్పవచ్చు అండి. ఇది బీపీ షుగర్ అంటాం కన్నా మెటబాలిక్ సిండ్రోమ్ అనేటువంటి ఒక బ్రాకెట్లో పెట్టుకుంటే ఇవి చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు, ట్రీట్మెంట్ గురించి కూడా మనకు అవగాహన పెరుగుతుంది.
1: ఓకే, ప్రధానంగా చూస్తే మారుతున్న వాతావరణ పరిస్థితులు, కాలానుగుణంగా వస్తున్న మార్పులతోటి మన ఈ ప్రాంతంలో దాదాపు సంవత్సరంలో 9 నెలల పాటు ఎండలు ఉంటున్నాయి, అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మన ఏరియాలో తీసుకుంటే నిజంగానే ఆల్మోస్ట్ ఉష్ణోగ్రతలు సంవత్సరంలో చాలా కాలం పాటు అధికంగా ఉండటం, తర్వాత రాళ్ల ప్రాంతం కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటం, వీటి ఉష్ణోగ్రతలు ఎక్కువసేపు ఉండటం, వీటన్నిటి వలన మనం అందరం ఇబ్బంది పడతాం. వీరిలో కూడా ముసలివారు, పెద్ద వయసు ఉన్నటువంటి వారు, జబ్బులు ఉన్నటువంటి వారు, ఒక జబ్బు కాకుండా మల్టిపుల్ జబ్బులు ఉన్నటువంటి వారు, ఇలాంటి వాటి బారిన ఎక్కువ మంది పడుతుంటారు. సో పెద్ద వయసు ప్లస్ ఒక జబ్బు కావచ్చు, అంటే ఒక బీపీ మాత్రమే కావచ్చు, లేదా బీపీ ప్లస్ షుగర్, లేదా బీపీ షుగరు, హార్ట్ ప్రాబ్లము, లేదా కిడ్నీ ప్రాబ్లం, ఇలా కలిసి ఉన్నట్లయితే వీరు ఖచ్చితంగా రిస్క్ కేటగిరీలోకి వస్తారండి, హై రిస్క్ కేటగిరీలో చెప్పుకోవచ్చు. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా మారుతున్నటువంటి ఈ ఉష్ణోగ్రతలు, మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఎల్నీలో ప్రభావం అంటారు, యూవీ రేస్ ప్రభావం అంటారు, లేదా అధిక ఉష్ణోగ్రతలు రాబోయే ఎండాకాలంలో సుమారు 45-50 వరకు కూడా పోయేటువంటి పరిస్థితులు ఉన్న కాలంలో వీరిని హై రిస్క్ కేటగిరీస్ కింద చూస్తాం. ఎస్పెషల్లీ ముసలివారు, ఏక ఆరోగ్య పరిస్థితి సమస్య లేకపోయినా కూడా వారు హై రిస్క్ కేటగిరీయే. ఇంకా వారికే ఇతర జబ్బులు కూడా ఉన్నట్లయితే వారు డెఫినెట్లీ హై రిస్క్ కేటగిరీలో ఉంటారు. వారు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ ఎండాకాలాన్ని దాటవేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందండి.
1: ఓకే, ఇప్పుడు మీరు ఇందాక హై రిస్క్ పర్సన్స్ అన్నారు కదా, సో ఒకవేళ ఎండాకాలంలో హై రిస్క్ పర్సన్స్కు బయటకు వచ్చి వడదెబ్బు కొడితే ఎలాంటి ప్రికాషన్స్, ఎలాంటి చికిత్స తీసుకోవాలంటారు?
0: ముందుగా లక్షణాలు అర్థం చేసుకుందామండి. సో వడదెబ్బ అనేటువంటిది చాలా మైల్డ్ స్థాయి నుంచి ఆల్మోస్ట్ ప్రాణాంతకమయ్యే పరిస్థితి వరకు కూడా వెళ్ళవచ్చు. అది కూడా రిస్క్ ఉన్నటువంటి వారు త్వరగా ఆ లక్షణాలకి లొంగిపోతాయి వారి శరీరాలు, కాబట్టి కొన్నిసార్లు కోమా, మరణం దాకా కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ వడదెబ్బ దాకా ఉంటాయి. సో ఈ వడదెబ్బ లక్షణాలు మనం గుర్తుపట్టినట్లయితే సాధారణంగా మనము ఎర్లీ స్టేజ్లోనే ఆపుకునేదానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి లక్షణాలు తీవ్రమై పెద్ద వయసులో వాటిని చికిత్స చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది, రివైవ్ కావటం కూడా కొన్నిసార్లు ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. సో సాధారణంగా ఇలాంటి వాటికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి పద్ధతిలో రాకుండా చూసుకోవటమే మంచి మార్గం. కాబట్టి అసలు మనము ఏదైనా తప్పనిసరి పరిస్థితులలో ఈ ఎండలో పనిచేయాల్సి వచ్చినా, లేదా ఉక్కపోతలో పనిచేయాల్సి వచ్చినా

0: నుంచి ఆల్మోస్ట్ ప్రాణాంతకమయ్యే పరిస్థితి వరకు కూడా వెళ్ళవచ్చు. అది కూడా రిస్క్ ఉన్నటువంటి వారు త్వరగా ఆ లక్షణాలకి లొంగిపోతాయి వారి శరీరాలు. కాబట్టి కొన్నిసార్లు కోమా మరణం దాకా కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ వడదెబ్బ దాకా ఉంటాయి. సో ఈ వడదెబ్బ లక్షణాలు మనం గుర్తుపట్టినట్లయితే సాధారణంగా మనము ఎర్లీ స్టేజ్లోనే ఆపుకునేదానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి లక్షణాలు తీవ్రమై పెద్ద వయసులో వాటిని చికిత్స చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. రివైవ్ కావటం కూడా కొన్నిసార్లు ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. సో సాధారణంగా ఇలాంటి వాటికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి పద్ధతిలో రాకుండా చూసుకోవటమే మంచి మార్గం. కాబట్టి అసలు మనము ఏదైనా తప్పనిసరి పరిస్థితులలో ఈ ఎండలో పనిచేయాల్సి వచ్చినా, లేదా ఉక్కపోతలో పనిచేయాల్సి వచ్చినా, విపరీతమైన ఎండల్లో ప్రయాణాలు చేయాల్సి వచ్చినా, ఇలాంటి సందర్భాలలో మనము కొన్ని లక్షణాలు ఎస్పెషల్లీ పెద్ద వయసులో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒకటి దప్పిక, ఇది అందరికీ తెలిసిందే. విపరీతమైన దాహం కావడం, విపరీతమైన చెమటలు పట్టడం, లేకపోతే ఇలా విపరీతమైనటువంటి దాహము చెమట ఇలాంటి వాటి తర్వాత కొద్దిగా తలనొప్పి రావటం, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించటం, వాంతి వచ్చినట్టు అనిపించటం, గుండె దడ పెరిగినట్టు అనిపించటం, ఆయాసం లాగా రావటం, లేదా హార్ట్ పేషెంట్స్ వాళ్ళ ఆయాసం లాగా ఫీల్ అవ్వటం, ఇలాంటివన్నీ తర్వాత చూస్తే ఒళ్ళు చూసుకుంటే డ్రైగా ఉండటం, టెంపరేచర్ జ్వరం వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భాలలో మనకి వడదెబ్బ తగులుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే మరీ ముఖ్యంగా మన ఏరియాలో ఈ ఎండాకాలంలోనే పెళ్ళిళ్ళు ప్రయాణాలు చాలా చూస్తూ ఉంటాం. ఇలాంటి శుభకార్యాలు కావచ్చు, అవసరాలు కావచ్చు, పనులు కావచ్చు, వీటన్నిటి కోసం మనం ఖచ్చితంగా బయటికి వెళ్లాల్సిన పరిస్థితే ఉంటుంది. కాబట్టి వడదెబ్బ అనేటువంటిది మైల్డ్ స్థాయిలో ఉన్నప్పుడే మనం పట్టగలిగితే ఖచ్చితంగా వీటిని మనం అరికట్టుకోవచ్చు. సో ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉండగానే ఆల్రెడీ మనకి ఇతర జబ్బులు వాటి గురించి ఉన్నటువంటి అవగాహన ప్లస్ ఎండ పట్ల మనకున్నటువంటి ఆలోచన ఇవన్నీ మనసులో పెట్టుకొని వడదెబ్బ గురించి ఒక మనసులో ఖచ్చితంగా ఆలోచన పెట్టుకోవాలండి. సో ఇలాంటి రిస్క్ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే పద్ధతిలోనే ఈ అధిక ఉష్ణోగ్రతల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
1: ఇంకొక ప్రశ్న డాక్టర్ గారు, జనరల్గా

0: తోనే పెళ్ళిళ్ళు ప్రయాణాలు చాలా చూస్తూ ఉంటాం. ఇలాంటి శుభకార్యాలు కావచ్చు, అవసరాలు కావచ్చు, పనులు కావచ్చు, వీటన్నిటి కోసం మనం ఖచ్చితంగా బయటికి వెళ్లాల్సిన పరిస్థితే ఉంటుంది. కాబట్టి వడదెబ్బ అనేటువంటిది మైల్డ్ స్థాయిలో ఉన్నప్పుడే మనం పట్టగలిగితే ఖచ్చితంగా వీటిని మనం అరికట్టుకోవచ్చు. సో ఈ ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉండగానే ఆల్రెడీ మనకి ఇతర జబ్బులు వాటి గురించి ఉన్నటువంటి అవగాహన ప్లస్ ఎండ పట్ల మనకు ఉన్నటువంటి ఆలోచన ఇవన్నీ మనసులో పెట్టుకొని వడదెబ్బ గురించి ఒక మనసులో ఖచ్చితంగా ఆలోచన పెట్టుకోవాలండి. సో ఇలాంటి రిస్క్ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే పద్ధతిలోనే ఈ అధిక ఉష్ణోగ్రతల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
1: ఇంకొక ప్రశ్న డాక్టర్ గారు, జనరల్గా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం బీపీ షుగర్ అని చెప్పేసి, వారికి ఎటువంటి పరిస్థితుల్లో ఈసీజీ కానీ లేకపోతే రక్త పరీక్షలు కానీ అవసరమవుతాయి?
0: బీపీ షుగర్ లేదా ఇందాక నేను చెప్పినటువంటి మెటబాలిక్ సిండ్రోమ్ అనేటువంటి జబ్బులకి పరీక్షలు రిపీటెడ్గా చేస్తూ ఉంటారండి. అవసరమైతే నెలకు ఒకసారి బీపీ షుగర్కు సంబంధించినటువంటి పరీక్షలు చేస్తూ ఉండడం, కనీసం 3 నెలలకి ఒకసారి అయినా సరే ఈసీజీ లాంటి పరీక్షలు చేయించుకోవడం, 3 నెలలకు ఒకసారి అయినా సరే 3 నెలల నుంచి 6 నెలల వరకు కొలెస్ట్రాల్ పరీక్షలు ఇలా ఉంటాయండి. ఎట్లీస్ట్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్కి ఒకసారి హార్ట్కు సంబంధించినటువంటి ఇతర పరీక్షలు కూడా ఉంటాయి. ఎందుకంటే బీపీ కానీ షుగర్ కానీ వచ్చిన తరువాత ఒక 3 to 5 ఇయర్స్ తర్వాత నుంచి మన బాడీలో ఉన్నటువంటి మైక్రో బ్లడ్ వెసల్స్ అంటారు, అంటే వెంట్రుక వాసి కన్నా సన్నగా ఉన్నటువంటి చిన్న చిన్న రక్తనాళాలు డ్యామేజ్ చేయటమే ఈ బీపీ షుగర్ వల్ల వచ్చేటువంటి ప్రాథమికమైనటువంటి జబ్బులు మొదలవుతాయి. కాబట్టి ఆ చిన్న చిన్న రక్తనాళాల డ్యామేజ్ని వాటిని మనము ఈజీగా గుర్తుపట్టడం కష్టమవుతుంది. దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి, హార్ట్కి సంబంధించినటువంటి పరీక్షలు, కంటికి సంబంధించినటువంటి పరీక్షలు, కిడ్నీకి సంబంధించినటువంటి రక్త పరీక్షలు. వీటిలో జరిగేటువంటి ఆ మైక్రో మార్పులను మనం గమనించుకోగలిగినట్లయితే మీరు ఖచ్చితంగా వాటిని ప్రివెన్షన్ ఎర్లీ స్టైల్లోనే గుర్తుపట్టడం వల్ల వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అధిక ఉష్ణోగ్రతలు అనేటువంటి టాపిక్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ బీపీ షుగర్ ఉన్నటువంటి పేషెంట్లకి ఈ అధిక ఉష్ణోగ్రత అంటే వడదెబ్బ తగలటం వల్ల జరిగిన డైరెక్ట్గా వడదెబ్బకు పరీక్షలు అంటూ పెద్దగా ఏమీ ఉండవండి, కానీ ఇవి జరిగినప్పుడు వాళ్ళలో బీపీలో మార్పులు రావడం లేదా షుగర్ పడిపోవటం లేదు కిడ్నీస్ సడన్గా షట్ డౌన్ అయిపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయి. అవునండి, ఎలక్ట్రోలైట్స్ అంటారు, అంటే మన శరీరంలో విపరీతమైన చెమట వల్ల బాడీలోంచి లవణాలు వాటర్ వెళ్ళిపోవటం వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటారు, అలాంటివి జరుగుతాయి. హార్ట్ రేట్లో మార్పు వస్తుంది, హార్ట్ రేట్లో మార్పు వచ్చింది అనుకోండి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కొత్త సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఈ పెద్ద వయసు వారు ఈ వడదెబ్బ అవి సోకినప్పుడు ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పరీక్షలు అవసరమవుతాయండి. ఆల్రెడీ సమస్యలు ఉన్నట్టు

0: మట వల్ల బాడీలోంచి లవణాలు వాటర్ వెళ్ళిపోవటం వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటారు, అలాంటివి జరుగుతాయి. హార్ట్ రేట్లో మార్పు వస్తుంది. హార్ట్ రేట్లో మార్పు వచ్చింది అనుకోండి, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కొత్త సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఈ పెద్ద వయసు వారు ఈ వడదెబ్బ అవి సోకినప్పుడు ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పరీక్షలు అవసరమవుతాయండి. ఆల్రెడీ సమస్యలు ఉన్నట్టు కాబట్టి ఉన్న సమస్యలు పెరిగాయా, ఏమైనా కొత్త సమస్యలుగా వచ్చాయా అనేటువంటి వాటిని తెలుసుకోవడం కోసం పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
1: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్రధానంగా ఇప్పుడు ఒక వ్యక్తి బయటికి వెళ్ళేసి బాగా ఎండలో తిరిగి వచ్చినప్పుడు నీరసం మలస్ట ఉందనుకోండి, దాన్ని వడదెబ్బకు భావించవచ్చా? లక్షణాలు ఎలా ఉంటాయి?
0: పెద్ద వయసు ఉన్నటువంటి వారు, ముఖ్యంగా ఇతర జబ్బులు కూడా ఉన్నటువంటి పెద్దవారు ఎండాకాలంలో బయటికి వెళ్ళినట్లయితే, లేదా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, లేదా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మొదటగా చల్లని వాతావరణంలోకి వెళ్ళటానికి ట్రై చేయాలి. లేదా రెండవది, బయటికి వెళ్ళినా కూడా ప్రయాణాలు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఒకేసారి ఎండలో

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో పెరటి తోటల పెంపకం ప్రాముఖ్యత గురించి ఒంగోలు ఆత్మ బీటీఎం శ్రీ జి కృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. వినండి పెరటి తోటల పెంపకం ప్రాముఖ్యత.
2: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కార్యక్రమంలో పెరటి తోటల పెంపకం ప్రాముఖ్యత ఈ అంశం గురించి తెలియజేస్తాను.

0: చేయడానికి ఒంగోలు ఆత్మ బీటీఎం శ్రీ జి కృష్ణ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్తే అండి.
0: సార్, ముఖ్యంగా ఈ పెరటి తోటల పెంపకము ప్రాముఖ్యత అనేది కూడా ఈ మధ్య కాలంలో చాలామంది దాని మీద మక్కువ చూపిస్తున్నారు. అంటే టెర్రస్ గార్డెన్, పెరటి తోటలు, మిద్దె తోటల పెంపకం అని ఈ ఉన్న తక్కువ విస్తీర్ణంలో కూడా కొన్ని రకాల పంటలైతేనేమి, పూల మొక్కలైతేనేమి మనకు ఉపయోగపడేటువంటి సాగు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మనము పెరటి తోటల పెంపకం ప్రాముఖ్యత గురించి తెలియజేద్దాం సార్. పెరటి తోటలు అంటే ఏమిటి, వాటి పెంపకం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ముందుగా తెలియజేయండి సార్.
1: అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఏంటంటే పెరటి తోటలు అనగానే మనకు గుర్తొచ్చేది అంటే పాత రోజుల్లో మన ఇళ్ళ దగ్గర ఉన్న ఖాళీ ప్లేస్ ఏదైతే మనకి ఉన్నాయో పాత రోజుల్లో మన ఖాళీ ప్లేస్లు ఎక్కువ ఉంటాయి. ఆ ఖాళీ ప్లేస్లో మనకు తెలియకుండానే మన పెద్దవారు ఏదో ఒక చెట్ల పాదులు లేకపోతే కూరగాయలు అవి వేసేస్తారు. వేసినప్పుడు అయినా మనకు తెలియకుండానే మనకి అంటే సంవత్సరం పొడవున మనకి ఏదో ఒక కూరగాయ అనేది ఇంటి ఇళ్ళ పాది సరిపోతుండేది. కానీ ఈరోజు

0: ఇంట్లో పండిన కూరగాయను మీరు తుంచేసి మన కూర చేసుకుంటే ఆనందం వేరు ఉంటుంది,
1: రుచి
0: రుచి ఉంటుంది, ఆనందం ఉంటుంది,
1: వేరే ఉంటుంది.
0: మానసిక ఉల్లాసం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది ఒక ప్రయోజనం. మూడవది, మనకు కావలసిన మంచి స్వచ్ఛమైన గాలి అనేది
1: లభిస్తుంది.
0: లభిస్తుంది, మనకు కావలసిన కూరగాయలు పండ్లు ఇవన్నీ లభిస్తాయి. రెండవది, మనకి బయటికి వెళ్ళి
1: కొంత
0: కూరగాయల
1: కొనకుండా
0: మార్కెట్కి వెళ్ళి డబ్బులు
1: వెచ్చించి
0: వెచ్చించి కొనకుండా మనం మన పెరట్లోనే మనం తీసుకోవచ్చు. ఇదేంటంటే, ఇది ఇప్పుడు వచ్చింది కాదు సార్, ఇది ఎప్పుడంటే గత 40 సంవత్సరాల నుంచి పాటిస్తున్నారు, కానీ తక్కువ మంది పాటిస్తారు.

0: రకాలు ఉంటాయి.
1: రెండు రకాలు.
0: ఇప్పుడు ఈ పెరటి తోట అనేది ఇలా గ్రామ వ్యవసాయంలో ఉంటుంది, అలానే పట్టణ వ్యవసాయంలో ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని పాటించినట్టయితే కంపల్సరిగా వారి యొక్క ఆరోగ్య యొక్క
1: పరిస్థితి,
0: పరిస్థితి,
1: జీవన శైలి
0: శైలి మొత్తం మారిపోతుంది. అది మెయిన్ ఉపయోగం అండి దీనిలో. కాబట్టి ఈ ఉపయోగాన్ని గమనించి అందరూ ఈ పెరటి తోటలు కనుక వేసుకుంటే మంచిది.
1: చాలా మంచిది.
0: అదండి,
1: ఆల్రెడీ గతంలో పూర్వం మన పెద్దలు చేసిందే, కాకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు మరి సమయం వెచ్చించాలి. సాయంత్రం పూట వేళల్లో దానికి సంబంధించినటువంటి మరి నీళ్లు పోయడము
0: ఒక్క గంట చాలు సార్,
1: అది ఒక
0: రోజు
1: ఆనందం.
0: ఆనందం. ఆ ఒక్క గంట గనక మనం గనక వాటికి కేటాయిస్తే జీవితాంతం మనకు ప్రశాంత అవి ఇస్తూ ఉంటాయి.
1: ఇస్తూ ఉంటాయి.
0: అదండి
1: సార్ మీరు చెప్పింది 100% కూడా కరెక్ట్ సార్. అది ఎందుకు చెప్తున్నానంటే మన పెరట్లో ఒక జామ చెట్టు కావచ్చు, ఒక సపోటా చెట్టు కావచ్చు, ఒక సీతాఫలం చెట్టు కావచ్చు, మనం బయట ఎంత మధురమైనటువంటి ఫలం తెచ్చుకొని పండు తిన్నా కూడా మనకు అనిపిస్తుందో అనిపించదో కానీ మన ఇంట్లో మనము స్వయాన పెంచి నీళ్లు పోసి దానికి జాగ్రత్త తగు రక్షణ ఇచ్చి దానికి ఒక కాయ కాసింది ఆ పండును మనం తింటున్నామంటే ఆ ఆనందము మనం వెలకట్టలేము.
0: ఆనందంతో.

0: ఎందుకు చెప్తున్నానంటే మన పెరట్లో ఒక జామ చెట్టు కావచ్చు, ఒక సపోటా చెట్టు కావచ్చు, ఒక సీతాఫలం చెట్టు కావచ్చు, మనం బయట ఎంత మధురమైనటువంటి ఫలం తెచ్చుకొని పండు తిన్నా కూడా మనకు అనిపిస్తుందో అనిపించదో కానీ మన ఇంట్లో మనము స్వయాన పెంచి నీళ్లు పోసి దానికి జాగ్రత్త తగు రక్షణ ఇచ్చి దానికి ఒక కాయ కాసింది, ఆ పండును మనం తింటున్నామంటే ఆ ఆనందము మనం వెలకట్టలేము.
1: ఆ ఆనందంతోనే మన జీవన శైలి పెరుగుతుంది,
0: పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది,
1: పెరుగుతుంది. అది మంచి ఉపయోగం సార్. ఇది
0: చాలా చక్కగా చెప్పారు సార్, బాగుంది సార్. మరి ఈ పెరటి తోటల వలన కలిగే ప్రయోజనాలలో మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే ఇందులోనే పెరటి తోటలను మరి ఎవరెవరు పెంచుకోవచ్చు, అంటే ఇంటి దగ్గర ఉంటారు, మరి ఉద్యోగాలకు వెళ్తుంటారు, తను మరి చదువుకునే పిల్లలు ఉంటారు, ఎవరెవరు పెంచుకోవచ్చు, ఎలా పెంచుకోవాలి?
1: అదేనండి, ఇందాక చెప్పాను కదా, ఇక రెండు రకాలు, ఒకటి పల్లె వ్యవసాయము, రెండవది పట్టణ వ్యవసాయం. ఈ రెండు విధానాలలో కంపల్సరిగా అందరూ పాటించవచ్చు. అంటే మన ఏరియా, అంటే మనం ఎక్కడ ఎవరంటే ఎవరికైతే ఖాళీ స్థలం ఉంటుందో ఆ ఖాళీ స్థలం కూడా సూర్యరశ్మి తగులుతూ ఉండాలి. అంటే మనకి ఆ యొక్క సూర్యుని నుండి వచ్చే కిరణాలు భూమికి తగులుతూ ఉండాలి. అటువంటి ప్లేస్ కొంచెం ఉన్నా
0: చాలు,
1: ఎక్కువ ఉన్నా ఈ పెరటి తోటలని మనం ప్లాన్ చేసుకోవచ్చు. అది ఒకరు చేసుకోవాలని లేకపోతే ఒకరు చేయాలని ఏం లేదు, అందరూ చేసుకోవచ్చు. అంటే చిన్న లేదు, పెద్ద లేదు, ఉన్నవారు లేదు,
0: లేనివారు లేదు,
1: అందరూ ఈ పెరటి తోటలని పెంచుకోవచ్చు. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే మన ఇంటి దగ్గర ఉన్న స్థలానికి అనుగుణంగా

0: పద్ధతుల్లో మనం చేసుకున్నట్టయితే ఈ పెరడు తోటలు అనేవి మంచిగా ఉంటాయి. సేమ్ సిస్టమ్ కూడా టెర్రస్ గార్డెన్. అయితే టెర్రస్ గార్డెన్లో మనకి కింద నేల మీద సాగు చేసే విధానం వేరుంటుంది,
1: వేరుంటుంది,
0: మనకి
1: స్లాబ్ మీద చేసేది
0: వేరుంటుంది.
1: వేరుంటుంది.
0: ఎందుకంటే అక్కడ మనకి కంపల్సరీగా ప్లాస్టిక్ టబ్స్ కావచ్చు, కవర్స్ కావచ్చు, ఇవన్నీ ఈ యొక్క సాయిల్ని మనం తయారు చేసుకోవాలి.
1: చేసుకోవాలి.
0: ఆ తయారు చేసుకున్నట్టయితే కంపల్సరీగా ఆ సాయిల్ అనేది దానిలో సూట్ అయ్యి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధానాల్లో ఫాలో అవ్వచ్చండి మనం.
1: ఓకే సార్, బాగుంది సార్. ఈ పెరటి తోటలను ఎలా తయారు చేసుకోవాలి, దాని ఎన్ని రకాలకు ఉపయోగించుకోవాలి, ఇట్లా స్టెప్ బై స్టెప్ అన్నట్టు మీరు ఇప్పుడు 6 రకాలు కూడా మనము ఉన్న తక్కువ స్థలంలోనే మనము పండించుకోవడానికి
0: పండించుకోవచ్చు.
1: అవకాశం ఉందని చెప్తున్నారు. మరి పెరటి తోటల పెంపకం ప్రాముఖ్యత గురించి కృష్ణ గారు చాలా చక్కటి సమాచారం అందించారు. ధన్యవాదాలు సార్. నమస్కారం సార్.
0: నమస్తే.

0: ఉంటుంది. నమస్తే అండి.
1: మీరు ఇంతవరకు పెరటి తోటల పెంపకం ప్రాముఖ్యత ఈ అంశం గురించి ఒంగోలు ఆత్మ బీటీఎం శ్రీ జి కృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.
2: లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో కమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లె పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్నె పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు. అందుకే ఎన్నో వన్య చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే, లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో కమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లె పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్నె పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు. అందుకే ఎన్నో వన్య చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే,

0: లేకపోతే ఎక్కువ గాలుల నుంచి మనకి లోపల ఉన్న ప్లేస్ మనకి ఈ ఈ యొక్క మొక్కలు కవర్ చేస్తాయి. ఈ వేసిన తర్వాత ఈ మొక్కలు వేస్ట్గా మనకి పెరుగుతూ ఉంటాయి. ఈ కింద ప్లేస్ వేస్ట్ అవుతూ ఉంటుంది,
1: ఖాళీ ప్లేస్ ఉంటుంది.
0: ఖాళీ ప్లేస్, ఆ ప్లేస్ను మనం కవర్ చేయడానికి దానికి క్రీపర్స్ అంటారు. అంటే మనకి అల్లుకునే చెట్ల పాదులు అంటాం కదా, అంటే కాకర కావచ్చు,
1: బీర
0: కావచ్చు, పొట్ల కావచ్చు, దొండ కావచ్చు, ఇవన్నీ
1: తీగజాతి
0: తీగజాతివి. ఈ యొక్క కాండాల దగ్గర మనం ఆ యొక్క పాదులు కనుక చేసి పెట్టినట్టయితే మనకి ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా రెండు రకాలైన ఒకే ప్లేస్లో ఒకే చోట రెండు రకాలైన మనకి పండ్లు కూరగాయలు వస్తాయి
1: తీసుకోవచ్చు.
0: దాని పక్కనే మనకి కంపల్సరిగా ఏదైతే పొదలు ఉంటాయి, ఇప్పుడు టమాటా కావచ్చు, లేకపోతే వంగ కావచ్చు, ఇటువంటి పొదల జాతి కనుక పెట్టుకుంటే ఆటోమేటిక్గా ప్లేస్ అనేది మనకి కలిసేది. దాని పక్కనే మనకి ఓక్రా, ఓక్రా అంటే మనకి బెండకాయలు ఉంటాం కదా, ఈ బెండకాయలు కనుక పెట్టేసుకున్నట్టయితే మనకి తక్కువ ప్లేస్లోనే నాలుగు రకాలైన మనకి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం ఆ తర్వాత ఉన్న ప్లేస్లో మధ్యలో ఉన్న ప్లేస్లో మనకి ఆకుకూరలు, ఏ కూరలు అయినా సరే ఆకుకూరలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా

0: ని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యా గారు ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
1: సో చాలామంది చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావలసినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్య

0: ని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యా గారు ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
1: సో చాలామంది చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావలసినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్య గారు ముఫ్తి బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే సో ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులములకు అయితే ఫ్రీ ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలని ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్నీ చేసి తిను తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తూ ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయింది అనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ

అని సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించడం. దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంక్ లోన్ రూపం లోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీ కష్టం ఉన్నా ఇష్టం ఉన్నా పొద్దున్న 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 గంటల దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గెట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే

ఆకాశవాణి దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం వింటారు. మన భారతీయ సంస్కృతికి, నవభారత పునర్నిర్మాణ సంకల్పానికి మరియు మన సార్వభౌమాధికార ప్రగతికి ప్రతిరూపంగా నిలిచే ఒక అద్భుతమైన ప్రయాణానికి మీ అందరికీ సాదర సుస్వాగతం. భారతదేశం అంటే కేవలం నదులు, పర్వతాలు, పటంలో కనిపించే కొన్ని సరిహద్దు గీతలు మాత్రమే కాదు. వేల సంవత్సరాల చరిత్ర, సనాతన సంస్కృతి, లక్షలాది మంది వీరుల త్యాగం, 140 కోట్ల మందికి పైగా ఉన్న భారతీయుల ఆశయాలే మన భారతదేశం. మన దేశ చరిత్రను స్మరించుకుంటే ప్రతి యుగంలోనూ మన సృజనాత్మకతకు, మన శిల్పకళకు ఉదాహరణగా నిలిచే కట్టడాలు ఎన్నో కనిపిస్తాయి. కానీ ఈనాడు అంటే 21వ శతాబ్దంలో ఒక నవభారత్ మన కళ్ళ ముందే రూపుదిద్దుకుంటుంది. మనం ప్రతిరోజు పత్రికల్లో

కేటాయింపులు మాత్రమేనా? కాదు, ఒక దేశపు నిజమైన శక్తి ఆ దేశపు మౌలిక సదుపాయాల బలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. సుదూర తీరాలను, కొండ ప్రాంతాలను క్షణాల్లో అనుసంధానించే ఆధునిక రవాణా మార్గాలు, విపరీతమైన భూకంపాలను, తీవ్రమైన తుఫాన్లను సైతం తట్టుకుని నిలబడే మహావంతెనలు, మన సైనిక దళాలకు వేగవంతమైన రవాణాను కల్పిస్తూ సరిహద్దు భద్రతను పటిష్టం చేసే వ్యూహాత్మక నిర్మాణాలు, ఇవన్నీ కేవలం కాంక్రీట్ స్టీల్తో చేసిన కట్టడాలు కావు. ఇవి మన భారతీయ ఇంజనీర్ల మేధస్సుకు, మన శ్రామిక శక్తి పట్టుదలకు నిలువెత్తు సాక్ష్యాలు. పూర్వకాలంలో మన రాజులు, మహారాజులు గొప్ప కోటలు, ఆలయాలు నిర్మించి దేశ వైభవాన్ని చాటారు. నేడు స్వతంత్ర భారతదేశంలో మన కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ భారీ వంతెనలు, టన్నెళ్లు, కారిడార్లు నేటి నవభారతానికి ఆధునిక దేవాలయాలు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇవి ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తూ, ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ

అటల్ బిహారీ వాజ్పేయి సేవా వంతెన ముంబై. ఇది ముంబై మరియు పూణే ఎక్స్ప్రెస్ వేలో భాగంగా సముద్రంపై నిర్మించారు. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు, అంటే సుమారు 16.5 కిలోమీటర్లు సముద్రంపై నిర్మించబడింది. డిసెంబర్ 2016 సంవత్సరంలో నిర్మాణం ప్రారంభమై జనవరి 6, 2024 ప్రారంభమయ్యింది. ఇంకా 2016 పూర్తి అయ్యింది. ఈ వంతెన ద్వారా ముంబై, నవీ ముంబై ఇంకా పూణే ఎక్స్ప్రెస్ వే కలిసింది. సముద్రంపై నిర్మించిన భారత్లోనే 2వ అతిపెద్ద వంతెన ఇది. రవాణా సమయాన్ని తగ్గిస్తుంది, ఇంధన ఖర్చును, కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ముంబై, పూణే మధ్య రవాణా సౌకర్యం, స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. భారత మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది మరొక మైలురాయి అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా ముంబై మరియు పూణేల మధ్య ప్రయాణం ఇంకా సులభం, వేగవంతం, సురక్షితంగా మారింది. ఇది మొత్తం 17,840 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది.

చేస్తుంది. శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఆధునిక పనిముట్లు, రుణ సౌకర్యం, ఇంకా వివిధ వృత్తుల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంది. తర్వాతి పథకం సుకన్య సమృద్ధి యోజన. ఆడపిల్లల భవిష్యత్, విద్య, ఇతర అవసరాలకు పొదుపును ప్రోత్సహిస్తుంది. అర్హత ఉన్న బాలికల పేరుతో ఖాతా తెరవబడుతుంది. దీర్ఘకాలిక పొదుపును ఇది ప్రోత్సహిస్తుంది. ఇక చివరి పథకం పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఇది సోలార్ వ్యవస్థలను, రూప్టాప్ సోలార్ వ్యవస్థలను ప్రోత్సహిస్తుంది. సోలార్ విద్యుత్ కోసం కేంద్రం ఆర్థిక సహాయం చేస్తుంది. విద్యుత్ ఖర్చును తగ్గించి వ్యర్థ వినియోగాలకు

ఇది ఎంతో మేలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు దేశంలోని వివిధ వర్ణాల వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి ముఖ్యమైన సాధనాలు. ప్రతి పథకానికి ప్రత్యేక అర్హతలు నిబంధనలు ఉంటాయి. కాబట్టి దరఖాస్తు చేసే ముందు ఆ పథకాల యొక్క అర్హతలు ఇతర వివరాలు సమాచారం సరిచూసుకొని అర్హులైన వారు అంటే పేదవర్గాల ప్రజలు లబ్ధి పొందుతారు. మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న ముఖ్యమైన పథకాలు గురించి వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం రాత్రి 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. వార్తల వివరాలు: వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఉపరాష్టపతి భవన్లో ఈరోజు జరిగిన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య కార్యక్రమం ఇన్ స్టెప్ 4వ సంచికలో పాల్గొన్న వారితో ఆయన మాట్లాడుతూ, పరస్పర సంబంధాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాలు తమకు ఎదురయ్యే సవాళ్లను ఒంటరిగా పరిష్కరించలేవని పేర్కొన్నారు. భారతదేశం G20కి అధ్యక్షత వహించిన సమయంలో వసుధైవ కుటుంబకం స్ఫూర్తి సమ్మిళిత సహకార అంతర్జాతీయ భాగస్వామ్యాల పట్ల భారతదేశ విధానానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ వ్యూహాత్మక విద్యకు అత్యున్నత కేంద్రమని అన్నారు. సాయుధ దళాలలోనూ సివిల్ సర్వీసెస్ ఉన్నతాధికారులలోనూ

0: सात सूत्र दिए हैं, सेवा भाव, संतुलन, संयम, समन्वय, सकारात्मकता, संवेदना और संवाद, ये हैं ये सात सूत्र। यही सात सूत्रों आपकी इस सेवा यात्रा की आत्मा है।
1: సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. బెంగళూరులోని ఐఐఎస్సిలో ఈరోజు జరిగిన సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సౌత్ జోన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల దైనందిన జీవితాలను మెరుగుపరిచే మెళకువలను అభివృద్ది చేయడంలో ఈ కార్యక్రమం అందరినీ ఒకచోట చేర్చుతుందన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దోహదపడేలా యువ ఆవిష్కర్తల ఆలోచనలను పరిష్కారాలుగా మార్చేందుకు సహాయం అందించాలని అంకుర సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములను కోరారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వర్ధమాన సాంకేతికతల్లో ఆవిష్కరణలు ఎంతో ఆవశ్యకమని ప్రహ్లాద్ జోషి ఉద్ఘాటిస్తూ,
2: Promising solution will be supported beyond the prototype. Further, it will be supported with a mentoring and incubation and pathways for the adoption in the real life. So that is a huge opportunity for you. Whatever the innovation is being done, whatever the research is being done, it should be useful for the common person, common people. Then only people will remember you.
1: Akashavani, Jatiya Vartalu Vintunnaru.

0: does not end with the submission of idea. Promising solution will be supported beyond the prototype. Further, it will be supported with a mentoring and incubation and pathways for the adoption in the real life. So that is a huge opportunity for you. Whatever the innovation is being done, whatever the research is being done, it should be useful for the common person, common people. Then only people will remember you.
1: Akasavani, Jatiya Vattalu Vintunnaru. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆరోగ్య మంధన్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని తెలిపారు. జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులో ఉందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ది పొందుతున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణల విషయంలో పురోగతి లేకపోవడంపై అంతర్జాతీయ సమాజంలో అసంతృప్తి పెరుగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ ఎ చేంజింగ్ వరల్డ్ శీర్షికతో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలన్న భావన ప్రజల్లో పెరుగుతోందన్నారు. ఐక్యరాజ్యసమితిని బలోపేతం చేసే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వని దేశాలు ఆ సంస్థను ఉపయోగించుకోలేవని చెప్పారు. కాగా ఈ సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత్, లైబీరియా దేశాలు సంయుక్తంగా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీ ఫేరర్స్ ను ప్రారంభించాయి. గల్ఫ్, ఎర్ర సముద్రం, నల్ల సముద్రం, ఒమన్ గల్ఫ్ వంటి ప్రాంతాల్లో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న దాడులను పరిష్కరించడం ప్రధాన లక్ష్యంగా ఈ గ్రూప్ ఏర్పాటైందని జైశంకర్ పేర్కొంటూ,
2: As a major source country for seafarers, India has joined hands with Liberia, which hosts the largest shipping registry by tonnage on this matter. This group, which we have started today, will be inclusive, voluntary and action-oriented platform aimed at deepening cooperation among member states and other stakeholders. It will promote exchange of views, sharing of experiences, practical cooperation. It will complement and strengthen the existing international framework.

0: డిఫెన్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీ ఫేరర్స్ ను ప్రారంభించాయి. గల్ఫ్, ఎర్ర సముద్రం, నల్ల సముద్రం, ఒమన్ గల్ఫ్ వంటి ప్రాంతాల్లో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న దాడులను పరిష్కరించడం ప్రధాన లక్ష్యంగా ఈ గ్రూప్ ఏర్పాటైందని జైశంకర్ పేర్కొంటూ,
1: As a major source country for seafarers, India has joined hands with Liberia, which hosts the largest shipping registry by tonnage on this matter. This group, which we have started today, will be inclusive, voluntary and action-oriented platform aimed at deepening cooperation among member states and other stakeholders. It will promote exchange of views, sharing of experiences, practical cooperation. It will complement and strengthen the existing international frameworks, mandates and instruments in these areas.
0: గత దశాబ్ద కాలంలో భారతదేశం ఆవిష్కరణలు, పరిశోధనలలో గణనీయమైన వృద్ధిని సాధించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 85వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొని మాట్లాడుతూ, గత 5-6 దశాబ్దాలతో పోలిస్తే గడిచిన 10 ఏళ్లలోనే దేశంలో అధిక ఆవిష్కరణలు, పరిశోధనా కార్యకలాపాలు, కొత్త ప్రయోగశాలల స్థాపన జరిగాయన్నారు. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గ్రేటర్ నోయిడాలో ఆయన ఈరోజు ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటును సాధించిందన్నారు. ఎగుమతులు అనేక రెట్లు పెరిగాయని, సెమీకండక్టర్ రంగంలో వేగవంతమైన పురోగతి ఉందని అమిత్ షా పేర్కొంటూ, 2047 నాటికి వికసిత్ భారత్ అనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని తెలియజేశారు. ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళా అథ్లెట్ భరణికా ఇళంగోవన్ పోల్ వాల్ట్ ఈవెంట్లో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరి కాంస్య పతకం సాధించింది. ఇప్పటి వరకు నిర్వహించిన ఆసియా గేమ్స్లో ఈవెంట్లో భారత్కు పతకం రావడం ఇదే ప్రథమం. మరోవైపు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ విభాగంలో గుల్వీర్ సింగ్ రజతం సాధించాడు. పురుషుల 10,000 మీటర్ల దూరాన్ని 28:29.38 పూర్తి చేసి సిల్వర్ మెడల్ అందుకున్నాడు. తాజా ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 2 స్వర్ణాలు, 9 రజతం, 12 కాంస్య పతకాలతో కలిసి మొత్తం 23 పతకాలు సాధించింది. సమర్థవంతమైన అటవీ నిర్వహణ కోసం సామర్థ్య పెంపుదల ప్రాజెక్టు వర్క్షాప్ను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ అటవీ అగ్ని ప్రమాదాల నిర్వహణ, జీవ వైవిధ్య పరిరక్షణ, వాతావరణ చర్యలలో సాంకేతిక క్షేత్రస్థాయి సామర్థ్యాలను పెంపొందించగలదని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణ ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి దసరా. ఈ చిత్రం కోసం రామ్ మిరియాల దీక్షిత్ కలిసి పాడుతున్న పాట

101.5 ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు చిత్రమంజరి ఫిలిం గీతాలు. తర్వాత వినబోతున్న

101.5 ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు చిత్రమంజరి ఫిలిం గీతాలు. తర్వాత వినబోతున్న ఈ పాట తొలి ప్రేమ చిత్రం కోసం అర్మాన్ మాలిక్, దేవన్ ఏకాంబరం పాడుతున్నారు.

చిత్రమంజర్లో తర్వాత వినండి సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ చిత్రం కోసం సూరజ్ సంతోష్ పాడుతున్న పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. పాటకు వేలాయిరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. ఈ వాట్సాప్ సందేశాన్ని పంపించిన వారు అద్దంకి కామేశ్వరి, శ్రీతులసి, అమలాపురం, విశ్వేశ్వర అగ్రహారం నుంచి. వీరు కోరుతున్నారు శాంతినివాసం చిత్రం నుండి రావే రాధ రాణి రావే, పాడినవారు ఘంటసాల జిక్కి. కామేశ్వరి గారు, మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఈ పాట శాంతినివాసం చిత్రం నుంచి వినండి.

తర్వాత ఈ వాట్సాప్ సందేశాన్ని పంపించిన వారు, హాయ్ నమస్తే, పాటకు వేలాయరా కార్యక్రమంలో ఈరోజు మాకు మన్మధుడు సినిమా నుండి గుండెల్లో ఏముందో అనే పాట వినిపించడాన్ని కోరుతున్నారు. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, అక్షయ్, అనగా అనుచరణి వీరంతా ఏలూరండి. వీరు అడుగుతున్నారు మన్మధుడు సినిమా నుంచి వేణు సుమంగళి పాడింది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. వినండి రఘుబీర్ సింగ్ గారు, మీరు మీ ఫ్యామిలీ మీ అందరి కోసం ఈ పాట.

హాయ్ నమస్తే, రేడియో వాద్య అనౌన్సర్స్ అందరికీ నమస్తే. మాకోసం ఛాలెంజ్ చిత్రం నుంచి మనసే మైకం అనే పాట ప్రసారం చేయండి అని కోరుతున్నారు చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్. రాముడు గారు, వీళ్ళంతా మీ బ్రదర్సా? ఓకే, మీ అందరి కోసం ఛాలెంజ్ చిత్రం నుంచి మీరు అడిగిన ఈ పాట పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. జానకి మనసే మైకం. వినేయండి, మరి అందరికీ వినిపించండి.

ఈ వాట్సాప్ సందేశాన్ని పంపినవారు భూదాన్ పోచంపల్లి తెలంగాణ నుంచి మాధవి ఆంజనేయులు. వీరు కోరుతున్నారు, రావణుడే రాముడైతే చిత్రం కోసం ప్రేమంటే తెలుసా నీకు అనే పాట. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మాధవి గారు, ఆంజనేయులు గారు, మీకోసం ఈ పాట వినేయండి.

అనుకున్నావు, ఏదేదో ఊహించావు, నీదేనని కలగన్నావు. కలలు కరివి, కళ్ళు కరివి, ఎలా కుదురుతుందిరా, ఏం మిగులుతుందిరా, ఏం మిగులుతుంది ప్రేమ.

నవ్వు చూద్దాం. నవ్వలేదు కదా, నవ్వమంటే నవ్వలేదు, నువ్వు రమ్మంటే రాదురా నవ్వు, ఇవ్వమంటే ఇవ్వలేరు, ఇచ్చారంటే తీసుకోరు, అంతేరా జీవితం, అంతే అంతే.

మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం ఆకాశవాణి మార్కాపురం ద్వారా పాటకు వేలైరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. తర్వాత ఈ వాట్సాప్ సందేశాన్ని పంపినవారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల. వీరు కోరుతున్నారు, కృష్ణ నటించిన అల్లరి బుల్లోడు చిత్రం నుంచి చుక్కల తోటలో ఎక్కడున్నావు అనే పాటను ప్రసారం చేయండి కోరుతున్నారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. ప్రకాష్ గారు, మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఈ పాట.

హాయ్ అండి, నమస్తే అంటూ వాట్సాప్ సందేశం పంపారు. మా కోసం కార్తీక దీపం సినిమా నుంచి నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి కోరుతున్న వారు మరువాడ అనురాధ, ఉమాశంకర్, లలితా వైష్ణవి, నాగలక్ష్మి వీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా హీరా మండలం అండ్ పోస్టు భగీరథపురం గ్రామం. వీరు కోరిన పాట కార్తీక దీపం సినిమా నుంచి. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకు ఇష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

మీరింతవరకు పాటకు వేలాయిరా వాట్సాప్ ద్వారా శ్రోతలకు అన్న సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం రాత్రి 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో 20వ ఆసియా

ಆಕಾಶವಾಣಿ ಮಾರ್ಕಾಪುರಂ 101.5 ಎಫ್ಎಂ. ఆపాత మధురాలు పాత చిత్రాల నుండి మెలోడీ గీతాలు మీరిప్పుడు వింటారు. ముందుగా సుమంగళి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడుతున్న పాట.

0: తమ్ముడు తమ్ముడు, ఇప్పుడు తెలిసిందా, ప్రపంచంలో తిరిగిన కొద్దీ తిరిగిన కొద్దీ అన్ని బాధలే నేను చెబితే విన్నావా? వేరేవాడ, నీ చేతిలో ఏముంది? అంత మాయ. నువ్వు చావాలనుకున్నా చావలేవు.
1: అదిగో చూడు చూడు, నాగేంద్ర, నన్ను కూడా నాలుగు బిడ్డల దగ్గర చేర్చు, నన్ను కూడా నాలుగు బిడ్డల దగ్గర చేర్చు.
0: మళ్ళీ తప్పుదారిలో పడిపోతున్నావు తమ్ముడు. శివాజ్ఞ లేనిదే చీమైన గుట్టదు. సరేగాని తమ్ముడు, నీ పెళ్ళాం పిల్లలు ఎక్కడికి పోయారు?
1: పుట్టింటికి బయలుదేరి చచ్చిపోయారు.
0: నా పెళ్ళం కూడా ఒకసారి అలాగే చేసిందిలే.

ఆపాత మధురాలు వింటున్నారు. సువర్ణ సుందరి చిత్రం కోసం ఏరా మనతోటి పిఠాపురం ఎంఎస్ రామారావు పాడుతున్నారు.

0: ಹತ್ತಿರವನ್ನಾಗು ತುಲದೆಲ್ಲೋ ಗಬಿ ಗುಬಿ ಗಬಿ ಗುಬಿ ವೀಪಕು ತುನ್ನು ದುಬ್ ದುಬ್ ದುಬ್ಬುದೇ ಕುಡು ಆ ದೆಬ್ಬತೋ ಕೀಕುಡು అరే ఆంజనేయుడికి అన్నదమ్ములం భీమసేనుడికి పెద్ద కొడుకులం
1: అద్దిరవన్న
0: లోపుల నెత్తిని మొట్టేవాళ్ళు లోపులకెప్పుడు పెట్టేవాళ్ళు
1: అద్దిరవన్న
0: ఈ భీమకు మేమే రాజులం ఆ తిండికి పోదు రాజులం అరే సాగితే మహారాజులం అరే తటికిల పడితే రాజులం
1: అరే తటికిల పడితే

0: తాటాకులు పెడతాం
1: అద్దిరవన్నా.
0: మా సొంతమన్నదే లేదు
1: లేదు,
0: తుప్పనాతులం కాదు
1: కాదు,
0: ఎప్పు కోపం రాదు
1: రాదు,
0: అది వచ్చిందంటే పోదు
1: అది వచ్చి.

మద్దిర భన్న ఈ పాటకు కుంకుం పట్టు మా కాళ్ళకు దండం పెట్టు అర చిక్కెర చేతుల చుట్టు ఇక తిరగైరా పెసరట్టు ఇక తిరగైరా పెసరట్టు అద్దిరభన్నా గుద్దుల బెల్లం గది గుబి గది గుబి వీపుకుతున్నాం దుబ్ దుబ్ దుబ్బు దేకుడు ఆ దెబ్బతతో ఒక తీకుడు ఆ దెబ్బ

తర్వాత వినబోతున్న ఈ గీతం సుగుణ సుందరి కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల ఎల్ఆర్ ఈశ్వరితో కలిసి పాడుతున్నారు.

మీ అభిమాన ఎఫ్ఎం ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా మీరు వింటున్నారు ఆపాత మధురాలు. పాత చిత్రాల నుండి మధుర గీతాలు వింటున్నారు. తర్వాత కన్యాశుల్కం, ఎన్టీఆర్ నటించింది ఈ చిత్రం కోసం, ఘంటసాల పాడుతున్న పాట చిటారు కొమ్మన మిఠాయి పొట్లం.

తరువాత వినబోతున్న ఈ గీతం భువన సుందరి కథ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడింది. భువన సుందరి కథ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. ఎల్లి నాతో సరసమాడేను.

ఆపాత మధురాల్లో పాత ఫిలిం గీతాలు వింటున్నారు. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రం కోసం వి. రామకృష్ణ పాడుతున్న ఈ పాట వినండి.

మీరింతవరకు ఆపాత మధురాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం రాత్రి 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

101.5 ఎఫ్ఎం నిలయంలో ఇప్పుడు సమయం రాత్రి 11:10. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.5 MHz రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.